ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు.

ఆకాశవాణి నిలయంలో 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు హైదరాబాద్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శినిలో చుట్టూ పారిజాత వృక్షాలు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ ఏడు కొండల్లో విరాజిల్లుతోంది గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. జంగారెడ్డిగూడెంలో ఉన్న ఈ క్షేత్రంలో వెంకటేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. పచ్చని పంట పొలాలు, ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య వెలిసిన క్షేత్రమే వెంకటేశ్వర స్వామి ఆలయం. గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలిచే ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తల్లాదేవరపల్లి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తుంది మనకి. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న ఏడు కొండల్లో ఆరవ కొండ పైన స్వామి స్వయంభూగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీదేవి, ఎడమ భాగాన గోదాదేవి ఆళ్వారాచార్యులు కొలువై కనిపిస్తారు. కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే, శ్రీనివాసుడు వెలిసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు. కొంత దిగువన గోకుల ఉద్యానంలో లక్ష్మి, దుర్గా, సరస్వతి, గాయత్రీదేవి ఆలయాలు, అలాగే గోశాల కూడా ఉన్నాయి. అదేవిధంగా మెట్ల మార్గంలో గణపతి, గోవిందరాజస్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. అక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల దగ్గర రాయి రాయి పేర్చి ఒక గూడులాగా కడితే చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది అని ప్రతీతి. ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే మంచి

మంచి ఆరోగ్యం కలిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయం చుట్టుపక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ గుడికి తిరుమల పారిజాతగిరి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని దేవరపల్లి దగ్గరున్న గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్ర విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. దాదాపు 60 ఏళ్ల క్రిందట ఒక భక్తుడికి స్వామి కల్లో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఏడుకొండల్లో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలున్నాయని, అక్కడ ఆలయం ఏర్పాటు చేయమని చెప్పాట కల్లో. దాంతో ఆ భక్తుడు ఏడుకొండల్ని క్షుణ్ణంగా వెతికితే 6వ కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయి. ఆ పాదాలు వెలిసిన శిలనే విగ్రహంగా మార్చి చిన్న మందిరంగా నిర్మించాట. క్రమంగా ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారని, కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్ల దారిని కూడా నిర్మించారని అంటారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండటం వల్ల ఈ ప్రాంతానికి గోకులం అని, వెంకటేశ్వర స్వామి వారి వెలసిన ప్రదేశం కావడం వల్ల తిరుమల అని, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాతగిరిలా పిలుస్తున్నారు భక్తులు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని దేవరపల్లి దగ్గరలో ఉన్న గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించిన తరహాలోనే ఇక్కడ పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రోజు త్రికాల పూజలతో పాటు ప్రతి మంగళవారం స్వామికి బంగారు పుష్పాలతో అష్టదళ పద్మారాధన ఉంటుంది. శుక్రవారం నాడు అభిషేకం. ప్రతీ నెల పూర్వ ఫాల్గుణ నక్షత్రం రోజున గోదాదేవికి, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం రోజున పద్మావతీదేవికి విశేష పూజలు చేస్తారట. వైశాఖ మాసంలో 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను స్వామికి నిర్వహించే కళ్యాణాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు. అదేవిధంగా ఆశ్వయుజ మాసంలో పవిత్రోత్సవాలు కూడా జరుగుతాయి. ఏటా డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ధనుర్మాసంలో అధ్యయన ఉత్సవాల పేరుతో స్వామికి విశేష పూజలు చేస్తారు. ప్రధానంగా ధనుర్మాసంలో 27వ రోజున కూడారై అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున 108 గంగాళాలతో అక్కార్ ఆడిసెల్ అనే ప్రసాదం కూడా సమర్పిస్తారట. వింటూ ఉండండి, ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

0: FM Rainbow 101.9, musically yours.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂಡಿ ಗುಂಡೆಲು ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೆತಲ್ಲು
1: ఏ చోటైన
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.
3: వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

7:07 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హ్యాపీ హ్యాపీ సండే అండి. శుభోదయం. కొంచెం ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా, రైట్? సో నిత్య జీవితంలో యోగా, మనం యోగా గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కానీ తక్కువేనండి, ఎందుకంటే యోగా అనేది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఖచ్చితంగా మన ఆరోగ్యమే మహాభాగ్యం అండి, హెల్త్ ఈజ్ వెల్త్ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అయితే నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, వ్యాయామం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని, అలాగే ఆధ్యాత్మిక స్పష్టత పెంపొందించే ఒక జీవన విధానం యోగా. అయితే మనం రోజు యోగా అలవాటు ఉన్నవాళ్ళు ఆసనాలు వేయడం వల్ల మన కీళ్ళు, అలాగే రక్త ప్రసరణ, తర్వాత మళ్ళీ జీర్ణక్రియ, ఇవన్నీ కూడా చాలా బెటర్గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఉదయాన్నే కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మనం, అంటే బేసిక్స్ ఈ ఆసనాలు మనం ప్రాక్టీస్ చేస్తామనుకోండి, అది కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్, స్పెషల్లీ యోగా ఎక్స్పర్ట్స్ వారి ఆధ్వర్యంలోనే చేయాలన్నమాట. ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే అలా ప్రాక్టీస్ చేసి రోజు మనం యోగా చేసి మన రెగ్యులర్ పనుల మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆ పని ఒత్తిడి, ఆందోళనలు ఖచ్చితంగా తగ్గిపోతాయి అన్నమాట. దీంతోపాటు మనం ప్రాణాయామం, అలాగే ధ్యానం అద్భుతంగా పనిచేస్తాయండి. మన మనసులోని ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రిస్తాయి ఇవన్నీ, అలాగే ఫోకస్ని ఎక్కువ పెంచుతాయి అన్నమాట. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల నాడీ వ్యవస్థ చక్కగా, యూనో, కూల్గా ఉండి మంచి నిద్ర పడుతుంది అన్నమాట. ఫస్ట్ మనకు కావాల్సింది నిద్ర. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మనకి తెలుసు, కానీ జస్ట్ సరే సరే సరే అంటున్నాం, కానీ సరే చేస్తాను, రేపటి నుంచి ఖచ్చితంగా మొదలు పెడతాను అని ఎందుకో అనలేకపోతున్నాం. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9 7:22 20 seconds
1: Rainbow Studio Clock Low and Healthy Mornings వింటున్నారు. ఇది Twin Cities FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఒక అద్భుతమైన ఆదివారాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది మన మానసిక శారీరక ఉల్లాసానికి చక్కటి ఔషధం అన్నమాట. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం సండే రోజు చేయాల్సిన పనులన్నీ కూడా మనం డివైడ్ చేసేసుకొని రిలాక్స్ అవ్వడానికి, అలాగే మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోవడానికి ఒక సపరేట్ టైం అనేది కేటాయించుకోవాలి. వీలుంటే శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయాన్నే లేవగానే ఈరోజు మనం చేస్తున్న పనులు ఏమిటి, చేయబోతున్న పనులు ఏమిటి అనేది ఒక చిన్న లిస్టులో రాసుకొని, దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైం వేస్ట్ అవ్వదు. వారమంతా కష్టపడి పనిచేసాం కాబట్టి సండే రోజు కనీసం ఒక 30 మినిట్స్ మనకి ఇష్టమైన పనుల కోసం కేటాయించి, ఎలా, ఉదాహరణకి ఒక మంచి మ్యూజిక్ వినడం, లేదా ఒక పుస్తకం చదివేసేయడం, లేదా గార్డెనింగ్ చేయడం, యూనో సూర్యోదయానికి ముందు లేదా ఉదయాన్నే లేచి ఒక 15 నిమిషాలు వాకింగ్, యోగా, అంటే ఎవ్రీడే చేస్తాం అనుకోండి, సండే రోజు ఒక ప్రత్యేకంగా అన్నమాట. ఇది మనల్ని ఏం చేస్తుందంటే రోజంతా యాక్టివ్గా ఉంచేస్తుందండి. అలాగే కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలపడం, వీలుంటే కనుక చక్కగా అందరు కలిసి భోజనం చేయడం, లేదా సరదాగా అలా బయటికి వెళ్ళడం, చక్కటి సినిమా చూడడం ఏదైనా ఇంట్లో, భలే భలే ఉంటుందండి సండే. అసలు మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా యాక్టివ్గా పనిచేయడానికి ఇది, ఇగో ఈ ప్లానింగ్ సండే ఉంది కదా, చేసుకుంటే బాగుంటుంది రైట్. వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

7:45, 50 seconds, Rainbow Studio Clock లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుమయం. నిజంగా వేసవి కాలం వేడిమిని తట్టుకున్న భూమికి ఇదిగో ఈ తొలకరి చినుకులు ఏవైతే ఉన్నాయో చల్లదనాన్ని ఇస్తాయి, అలాగే వాటి ద్వారా వచ్చే మట్టి సువాసనలు మనకి ఆహా ఎంత ఆహ్లాదాన్నిస్తాయంటే అందమైన వాన ఆహ్లాదకరమైన అనుభూతిని మనకు అందిస్తాయన్నమాట. ప్రకృతి అందాలని ఆ మట్టి సువాసనని గుర్తు చేస్తూ ఉంటాయి, మన బాల్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. కవులు వర్షాన్ని ఒక అందమైన అనుభవంగా ప్రేమకి ప్రతీకగా అభివర్ణిస్తారు. అయితే హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకున్న వాతావరణాన్ని బట్టి ప్రస్తుతం అక్కడ అప్పుడప్పుడు అక్కడక్కడ కురిసే చిరుజల్లు ఏవైతే ఉన్నాయో అవి సాయంత్రం పూట కురుస్తుంటే ఆ చల్లటి గాలులు తర్వాత అందమైన వాన అనుభూతిని మనకు అందిస్తూ ఉంటాయన్నమాట. అయితే వేసవి ఎక్కువపోతు తర్వాత పడే చిన్న చిన్న వర్షపు చినుకులు ఏవైతే ఉన్నాయో హాయిగా ఉంటాయి. వర్షం పడినప్పుడు వచ్చే యూనో ఆ దాని ఏమంటారు థాట్స్, చక్కగా బజ్జీలు ఇవన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎనీవేస్, చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం కదా ఇది కాగితం పడవలు అవన్నీ కూడా. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వర్షం పడుతుంది కదా అని చెప్పి మనం తడుద్దాం అని చెప్పి అనుకుంటాం కదా, నో అదే మనం చేసే తప్పు. లెట్ అస్ ట్రై టు బి వెరీ సేఫ్ అబౌట్ యునో ఆల్ దీస్ థింగ్స్ అండ్ తడవద్దు. ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకవేళ గబుక్కున రెయిన్ కోట్ తీసుకెళ్ళడమో లేదో మరిచిపోయి ఉంటే ఓకే ఫైన్ పర్వాలేదు, కానీ ఆగి మరీ వెళ్దాం, తడవకండి వర్షంలో, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అలాంటి వాన పడ్డప్పుడు ఇలాంటి సాంగ్స్ వినాలనిపిస్తూ ఉంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సూపర్ హిట్ సాంగ్ వింటున్నారు ఫ్రమ్ ద మూవీ ఆనంద్ అండ్ 7:56 సెకండ్స్ రెడ్ బోల్ స్టూడియో క్లాక్ లో. మరికా సేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు సర్ ప్రక్రియపై అనవసర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో సర్ నడవాలంటే కుదరదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వీబీజీరామ్జీ చట్టాన్ని అంగీకరించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టం రైతులు, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసేలా ఉందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. వెనిజిలాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ಡಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೇ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్

ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: 8:16 56 seconds రెయిన్బో షెడ్యూల్ క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ లో ఉన్నాం మనం. అయితే మనలో కొందరు చాలా సిన్సియర్ గా పనిచేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వారిని చూస్తుంటే మనం కూడా అలాగే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. నిజంగా సిన్సియారిటీ మన ఉనికిని నిరూపిస్తుందండి. సమయపాలనతో మాట్లాడడంలో, పని విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల చదువులు, అలా ఎన్నో విషయాల్లో సిన్సియారిటీ ఉండాలి అంటారు అనుభవజ్ఞులు. స్నేహితులతో సరదాగా, పెద్దవాళ్ళతో మర్యాదగా, చిన్నవారితో చలాకీగా, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళతో ప్రేమ ఆప్యాయత అనురాగాలతో ఉండగలిగితే ఎంతో బాగుంటుంది. అంటే ఈ సిన్సియారిటీ అనేది ఒకరు చెప్తే ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదండి. ఒకరిని చూస్తూ వారి అనుభవాన్ని మన అనుభవంగా మార్చుకొని పనిచేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సరే దాన్ని ఎలా అధిగమించాలి అనే విషయం అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళడమే. ఎక్కడైనా సరే, ఏ చిన్న విషయమైనా సరే, ఏ చిన్న బాధ్యత మనకిచ్చినా సరే, అది ఇంట్లో కావచ్చు లేకపోతే మనం కార్యాలయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే సిన్సియర్గా వర్క్ చేస్తే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుందండి. రైట్, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

0: ఏందమ్మా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9
1: ఫైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు. వయం 8:26:22 రెయిన్బో స్టూడియో క్లాక్ లో నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం అండి. నీట్నెస్ ఒక హుందాతనాన్ని మనకిస్తుంది, ఒక గుర్తింపును తెచ్చిపెడుతుంది. కొందరు వారి డ్రెస్సింగ్ స్టైల్ చాలా నీట్గా ఉండేలాగా చూసుకుంటే, మరికొందరు వారు వాడే వస్తువులు నీట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ నీట్నెస్ అనేది అందరికీ ఉంటుంది. ఇలా చెప్తూ పోతే నీట్నెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా పిల్లలకి నీట్నెస్ డెఫినెట్గా అలవాటు చేయాలండి. మన స్వభావం ఏంటో మనం మెయింటైన్ చేసే నీట్నెస్ని బట్టి తెలిసిపోతుంది అంటారు. మన వస్తువులు, మనం వేసుకునే వస్త్రాలు, ఇవి మాత్రమే కాకుండా పరిసరాలను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత మనందరిది. వాట్ డు యు సే? వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Jonah, Nordenschen, Bebe.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం. 8:37 రెయిన్బో స్టూడియో క్లాక్లో. అండ్ మంచి అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఆహ్వానించాలండి. పట్టుదలతో ఏదైనా ప్రారంభించాలి. మొదలు పెట్టిన తేదీ నుండి కనీసం 21 రోజులు నిర్విరామంగా కృషి చేస్తేనే కొత్త అలవాటు బలంగా నాటుకుంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. సహనం లేకుండా ఏదీ సాధించలేం అని మనం గుర్తుపెట్టుకోవాలి. పట్టుదల సడలినప్పుడే పట్టు బిగుస్తుంది అని ఎప్పటికీ మర్చిపోకూడదు. అలా బిగిసిన పట్టు విజయాన్ని ఖచ్చితంగా సంపాదించి పెడుతుంది. స్పెషల్గా యంగ్స్టర్స్ ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. వింటూ ఉండండి. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదండి. ఎప్పుడో అనారోగ్యం పలకరిస్తున్నప్పుడు చూసుకోవచ్చులే అనే నిర్లక్ష్య భావాన్ని మనం వదిలేసేయాలి. వీలున్నంత తొందరగా మనం నిద్రలేవడం, ఉదయం పూట నడక, కొంత శారీరక శ్రమ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఎప్పటికీ మర్చిపోకూడదు. చురుగ్గా ఉందాం, చురుకుదనాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ ఉందాం. ప్రతిరోజు ఉదయం పూట కాసేపు యోగా, ప్రాణాయామం, ధ్యానంతో చాలా మేలు కలుగుతుందండి. వీలున్నంత తొందరలో మనం స్టార్ట్ చేసేసాలి. అంటే టైం ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు, ఇది మనకి ఇంపాసిబుల్ అనుకుంటే నో, ఎంత బిజీ అయినా సరే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడప్పుడు కనీసం అప్పుడప్పుడైనా నింపాదిగా సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని గమనించి అంటే వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆస్వాదిస్తూ ఉండాలండి. హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: చెలిమను పరిమళం, మనసుకి తొలివారం.

సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. టైమ్ 8:55 రేడియో స్టూడియో క్లాక్లో. అండ్ ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆరోగ్య కార్యకర్తలు ఇళ్ల వద్దకే వచ్చి పరిశీలించి చుక్కల మందు వేస్తారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులు, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాన్సిట్ బూత్ల ద్వారా ప్రయాణంలో ఉన్న పిల్లలకు కూడా టీకా అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షుడు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఈ నెల 25 నుంచి 27 తేదీ వరకు కలైడోస్కోప్ 5 2K26 పేరిట జాతీయ స్థాయి కాన్స్ ఎండో దంత వైద్య సదస్సు నిర్వహించారు. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ 3 రోజుల సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 171 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సంస్థ టామ్కామ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా లేదా డిగ్రీ అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గలవారు 9440049645 నెంబర్లో సంప్రదించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతోంది. ఈరోజు నేరుగా పోలియో బూత్ల ద్వారా చుక్కలు వేస్తారు. రేపు ఎల్లుండి బూత్లకు రాలేకపోయిన వారి కోసం

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ಈ ಕೊಂಡವೀಡು ವೈಭವಾನ್ನಿ ಚೂಸಿ ಕಂದು ಕೊಟ್ಟಿದ ಶತ್ರುರಾಜು ಧೂಮಕೇತು ತನ್ನ ಸೈನ್ಯಂತೋ ದಂಡೆತ್ತಿ ವಚ್ಚಾಡು. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

FM Rainbow 101.9. ఎస్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం వైబ్రెంత్ హైదరాబాద్లో ఉన్నాం మనమే 9:10:15 రెయిన్బో స్టూడియో క్లాక్లో. నిజంగా రోజురోజుకి మరింత మెరుగైన జీవితానికి మనం మనసారా కృషి చేయాలండి. గతించిన నిన్నటి కన్నా నేడు మేలైనదిగా ఉండాలి, రానున్న రేపు నేటికన్నా ఇంకా మెరుగ్గా ఉండాలి అంటారు. మెరుగైన భవిష్యత్తుకై వర్తమానాన్ని వినియోగించుకోవాలి, అది కూడా చక్కగా, ప్రతి ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా. నిరంతర సాధన నిరంతర అభివృద్ధికి కీలకమని ఎప్పటికీ గ్రహించాలి, స్పెషల్గా యంగ్స్టర్స్. బంగారు భవిష్యత్తుకై ఖచ్చితంగా అభ్యాసం అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. ముఖ్యంగా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేష్టలు, మంచి అలవాట్లు, ఇవన్నీ ఒక మంచి వ్యక్తిత్వాన్ని నిర్మాణం అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

0: రైట్ వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDAచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2026 పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: శ్రోతలకు నమస్కారం. బలమైన ఆర్థిక వ్యవస్థే బలమైన సామ్రాజ్యానికి పునాది అన్నారు కౌటిల్యుడు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా ఎకానమీ ఈజ్ ఎంపైర్. ఎక్కడైతే ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక బలం ఉంటుందో ఆ సామ్రాజ్యపు పునాదులు గట్టిగా ఉంటాయని, పాలన, రక్షణ, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడే ఆ సమాజం, ఆ రాజ్యం అభివృద్ధి చెందుతుందని కౌటిల్యుడు అన్నారు. ఆ పంథాలోనే భారత ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన నూతన పన్ను విధానం జీఎస్టీ. దేశంలో జీఎస్టీ పేరు వినని పౌరుడు బహుశా ఉండరేమో. మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ ప్రవేశపెట్టి రాబోయే జూలై 1 నాటికి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా జీఎస్టీ విభాగం వారు జీఎస్టీ పక్వాడా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 16 నుండి జూన్ 30 వరకు జరిగే ఈ జీఎస్టీ పక్వాడా దేశవ్యాప్తంగా జరుగుతున్న పక్షోత్సవాల వివరాలని, విశేషాలని మనకు తెలియజేయడానికి హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం మహేష్ గారు.
2: నమస్కారం అండి.
1: సార్, జీఎస్టీ పక్వాడా ఈ పక్షోత్సవం తాలూకు

0: ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ సంవత్సరం థీమ్ ఏంటి తెలియజేస్తారా?
1: ఈ జిఎస్టీ పక్షోత్సవం అనేది మనం 2017లో జిఎస్టీ మనం ఇక్కడ ఆరంభించినప్పటి నుంచి చేస్తున్న 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాల సరళి ఇది. దీంట్లో ఏమిటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా మనం థీమ్ పెట్టుకుంది ఏంటంటే సుగంకర్ వ్యవస్థ సశక్త భారత్, అంటే సులభమైన పన్ను విధానం సగర్వ భారతదేశం. ఇది మన మెయిన్ థీము. ఈ పక్షోత్సవాలు జూన్ 16 నుంచి జూన్ 30 వరకు నిర్వహిస్తోంది.
0: అయితే మీరు అన్నట్టు ఈ పక్షోత్సవంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్లో అవగాహన కోసం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: జిఎస్టీ పక్వాడా పక్షోత్సవంకి సంబంధించి ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వ్యాపారులకి, ఈ జిఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జిఎస్టీ ప్రాసెసెస్ గురించి అవగాహన కల్పించడం, వాళ్ళ సమస్యలు ఏవైనా ఉన్నాయో అవి వేగంగా పరిష్కరించడం అనేది ప్రభుత్వానికి ఈ వ్యాపార వర్గాలకు ఉన్న సంబంధాన్ని దాన్ని మనం బలోపేతం చేయడానికి ఈ వారోత్సవాలు మనకు ఉపయోగపడుతున్నాయి. దీంట్లో భాగంగా మనం జిఎస్టీ సంవాద్ అనే పేరుతో అన్ని సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ కార్యాలయాలు స్థానిక వ్యాపార సంఘాల కోసం, ఎంఎస్ఎంఈ అంటాము చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం, వాళ్ళ ప్రతినిధులతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉన్నాయి లేదా వాళ్ళ సలహాలను జిఎస్టీకి సంబంధించి అవన్నీ స్వీకరించడానికి, వాళ్ళ సమస్యలని సాల్వ్ చేయడానికి మనం హెల్ప్ డెస్క్లు పెడుతున్నాము. వాళ్ళతో పాటు కూర్చుని జిఎస్టీ సంవాద్ అనే పేరుతో చర్చాగోష్ఠి కూడా జరుపుతున్నాము. అలాంటిది ఒకటి జూన్ 25న ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ FTCCI వారితో మనం ఒక మంచి డిస్కషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. వాటిలో ఎంఎస్ఎంఈల నుంచి, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి, ఫార్మాస్యూటికల్ సెక్టరు, రియల్ ఎస్టేట్ సెక్టరు, వీళ్ళ ప్రతినిధులు కూడా వచ్చి వాళ్ళు జిఎస్టీతో వాళ్ళ అనుభవం ఏముంది ఇన్ని 9 సంవత్సరాలుగా అనేది వాళ్ళు చెప్పారు. అలాగే వాళ్ళకున్న కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు.
0: బాగుంది. అయితే కామన్ మ్యాన్ ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించిన ఒక వెండర్ కావచ్చు, ఒక బడ్డింగ్ ఆంటర్ప్రినర్ కావచ్చు, తనకి ఏదైనా టెక్నికల్ సహాయమైనా ఏదైనా అనుమానం కానీ ఉంటే అది నివృత్తి చేసుకోవడానికి ఎలా అప్రోచ్ ఉంది వాళ్ళకి?
1: కొత్తగా మనం ఆంటర్ప్రినర్షిప్స్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ కల్చర్ బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మెయిన్గా జిఎస్టీలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది, జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు ఏమేమి ఉండాలి అనేది వాళ్ళకి చెప్పడానికి ప్రతి సిజిఎస్టీ కార్యాలయాల్లో కూడా ఈ హెల్ప్ డెస్క్ అనేది ఉంది. అది కేవలం హైదరాబాద్లోనే కాకుండా మన డిస్ట్రిక్ట్లో ఆఫీసులు ఉన్నాయి, రేంజ్ ఆఫీసెస్, డివిజన్ ఆఫీసెస్ అంటాం, అక్కడ కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టాం. ఇది ఈ పక్షోత్సవాల సమయంలోనే కాకుండా ఇంకొక 14 సువిధా కేంద్రాలను కూడా ఉన్నాయి. వాటిలో ఎలాంటి సలహాలైనా, అంటే ఒక్కొక్క సెక్టర్కి సంబంధించి ఒక్కొక్క వాళ్ళ ట్యాక్స్ రేట్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా సలహా కావాలన్నా లేదంటే ఏదైనా నివృత్తి చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు వచ్చి హెల్ప్ డెస్క్ని సంప్రదించవచ్చు.
0: నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, యువతకు కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థి దశలో ఉన్నప్పుడే జిఎస్టీ గురించి అవగాహన కల్పించడానికి ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయా?
1: ముందు నుంచే కనుక ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనం అలవాటు చేయాలి.
0: కరెక్ట్.
1: వాళ్ళ ఫైనాన్సెస్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, ఒకవేళ వాళ్ళలో కూడా చాలామంది బడ్డింగ్ ఎంటర్ప్రీన్యూర్స్ ఉంటారు ఇప్పుడు కూడా, దే విల్ హ్యావ్ అ బిజినెస్ ఐడియా, ఆ బిజినెస్ ఐడియాని నిజంగా జిఎస్టీలో ఎలా చేయించాలి, అసలు జిఎస్టీ వల్ల మనం వినియోగదారుడు అనుకున్నట్టయితే మనకి ఎలాంటి లాభం ఉంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్స్ మేము పెట్టాము. అలాగే వ్యాసరచన, ఈ ఎలాక్యూషన్, ఇది డిబేట్స్, వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు ఇవన్నీ కూడా మనం కాలేజీలలో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి జిఎస్టీ అనేది ఎందుకు అవసరం, జిఎస్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, సమాజానికి రేపటి పౌరులుగా వాళ్ళకి వచ్చే లాభం ఏమిటి, ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకుంటారని ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం తీసుకున్నాం.
0: అయితే జిఎస్టీ పరంగా తెలుసో తెలియక తప్పులు చేసిన వారు లేదా ఆ తప్పుల వల్ల పెనాల్టీ అనుభవిస్తున్న వారు వారి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేదా వివాదాల పరిష్కారం కోసం ఎలాంటి సదుపాయాలు కలిగి ఉంటున్నాయి?
1: ఈ జిఎస్టీ అనేది మన కొత్తగా వచ్చిన చట్టం కాబట్టి, 2017లోనే వచ్చింది కాబట్టి, ఈ మొదటి 3 సంవత్సరాలు 2017 నుంచి 2020 వరకు ఏవైనా తప్పులు జరుగుంటే రిటర్న్ ఫైలింగ్లో కానీ ఇలాంటివి, అలాంటి తప్పులు జరుగుంటే వాటిపైన పెనాల్టీలు కానీ ఇంట్రెస్ట్ కానీ మొత్తం వేవ్ ఆఫ్ చేయబడింది ఒక స్కీమ్ ప్రకారం. మొదటి 3 సంవత్సరాల్లో ఎలాంటి తెలియక తప్పు, మనం తప్పుని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. ఒకటేమో తెలియకుండా జరిగిన తప్పు, ఎందుకంటే ఇది కొత్త చట్టం కాబట్టి దానికి అవగాహన లేక, పద్ధతులు తెలియక సరిగ్గా రిటర్న్ ఫైలింగ్ చేయలేని వాళ్ళు, అలాంటిది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే తెలిసి
0: డిఫాల్టర్స్,
1: డిఫాల్టర్స్ లేదా తెలిసి మనకు రాని

0: క్రెడిట్ తీసుకున్న వాళ్ళు, ఇన్పుట్ క్రెడిట్, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు కానీ తీసుకుంటారు. లేదా తెలిసి తప్పుగా డిక్లేర్ చేసిన వాళ్ళైతే ఇలాంటి వాళ్ళకి ఆ స్కీమ్ వర్తించదు. ఓన్లీ తెలియకుండా ఈ 3 సంవత్సరాలకు సంబంధించి, అది మనం గ్రేస్ పీరియడ్ అనుకున్నాం 2017 నుంచి 20 వరకు. అలాగే జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అంటారు, అది ఒకటి మన తెలంగాణలో స్టార్ట్ అయింది. అదేమిటంటే మీరు ఒక జిఎస్టీ అధికారి ఏదైనా ఆర్డర్ ఇచ్చుంటే ఆ ఆర్డర్ తోటి మీరు అగ్రి అవ్వకపోతే జిఎస్టీ అథారిటీ మీకు ఒక కొంచెం ఫైన్ పెనాల్టీ ఏదో వేసుంటే మీరు
1: అంటే మీకు ఇంకా న్యాయం జరగాల్సి ఉందని మీరు భావిస్తే
0: మీరు పైన అథారిటీకి అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కమిషనర్ ఆఫ్ అపీల్స్. కమిషనర్ అపీల్ అని ఒక అథారిటీ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. అక్కడ కూడా ఒకవేళ మీకు అనుకున్న తీర్పు రాకపోతే, మీరు ఆ తీర్పుతో ఏకీభవించకపోతే, మీరు వెళ్లాల్సింది అపిలేట్ ట్రిబ్యునల్. అపిలేట్ ట్రిబ్యునల్ అనేది ఇన్ని రోజులు లేదు మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత. సో కమిషనర్ అపీల్ తీర్పు ఒకవేళ మనం అంగీకరించకపోతే డైరెక్ట్ గా హైకోర్టు వెళ్లాల్సి వచ్చేది. హైకోర్టు వెళ్లడం అనేది చాలా ఖర్చు సమయంతో కూడుకున్న పని. అందుకని జిస్టాట్ అంటే జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్, దిస్ ఇస్ ద సెకండ్ ఫోరం ఆఫ్ అపీల్. ఇక్కడ మనం ఈ జిస్టాట్ అనేది మెంబర్ జ్యుడిషియల్, మెంబర్ టెక్నికల్ అని ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఈ జిఎస్టీ చట్టం గురించి, మిగిలిన న్యాయ పద్ధతుల గురించి వాళ్ళు అవగాహన, లోతైన అవగాహన కలిగి ఉన్న మెంబర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మనం అపీల్కి వెళ్ళొచ్చు.
1: అపీలేట్కి వెళ్ళిన అభ్యర్థికి ఏమైనా విసులుబాటు ఉందా, ఇన్ని రోజుల్లో న్యాయం జరుగుతుందని ఏదైనా టైం లైన్ ఉంటుందా? అది కేసు టు కేసు వేరీ అవుతుందంట.
0: కేసు టు కేసు వేరీ అవుతుంది. ఎందుకంటే వెళ్ళటానికి కూడా ఒక ప్రీ డిపాజిట్ అది ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే డిస్ప్యూట్ చేస్తున్నారు అంటే మీకు డిపార్ట్మెంట్కి మధ్య ఎంత టాక్స్ అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుందో, ఆ డిఫరెన్స్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే మీరు ఫైల్ చేసి మీరు అక్కడికి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ ముందొచ్చిన ఆర్డర్ స్టే అయిపోతుంది మీరు అపీల్కి వెళ్తే. సో అదొక గొప్ప సౌలభ్యం పన్ను చెల్లింపుదారులకి.
1: అయితే ఈ పెరుగుతున్న టెక్నాలజీ, దాని యూటిలైజేషన్తో పాటు మిస్యూజ్ కూడా అంతే పెరుగుతుందని చెప్పాలి. మరి ఇప్పుడున్న సైబర్ నేరాల పరిస్థితులలో ఎలాంటి భద్రత, ఎలాంటి నియంత్రణ కలిగి ఉండాలి? ఉదాహరణకి ఏదైనా పల్లెటూరులో కానీ చిన్న టౌన్లో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన అతను జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ తెలిసి తెలియక ఎక్కడైనా తను సైబర్ నేరానికి గురి కాబడితే ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా?
0: ఖచ్చితంగా. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి అనేది కూడా మనం చిన్న వ్యాపారులకి వివరిస్తున్నాం. ఏమవుతుందంటే ఈ జిఎస్టీ నంబర్ రిజిస్ట్రేషన్ అనేది మీ పాన్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. మనం ఏమవుతుందంటే చాలా మంది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుల్లో ఈ పాన్ అనేది ఎవరో స్టూడెంట్స్ నుంచో, ఎవరో రిక్షా కార్మికుల నుంచో, ఇట్లాంటి వాళ్ళ నుంచి తీసుకుని పేరు మీద ఒక బిజినెస్ రిజిస్టర్ చేసి చాలా పన్ను ఎగ్గొడతారు. ఇలాంటిది ఉంటుంది. అయితే ఇట్లాంటి మోసాలు జరగకుండా ఉండడానికి మీరు కూడా మీ పాన్ నెంబర్ మీద ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏమైనా అయిందా అని కూడా మీరు
1: చెక్ చేసుకోవాలి.
0: gst.gov.in దాంట్లో సెర్చ్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ పాన్ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేసి చూస్తే, ఒకవేళ మీ పాన్ నెంబర్ మీద ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే బిజినెస్, వేరే ఎవరో మోసపూర్వితమైన పద్ధతుల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తుంటే కనుక మీరు ఇమ్మీడియట్గా దాని ఇష్యూని ఫ్లాగ్ చేయొచ్చు. అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని కూడా మనం చెప్తాం. ఏమిటంటే ఒక జిఎస్టీ నంబర్కి సంబంధించి ఒక ఫోన్ నంబరు, ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈ రెండు ఫోరమ్స్లోనూ కనుక మీరు మీరే అని అథెంటికేట్ చేస్తే తప్ప మీరు దాంట్లో లాగిన్ అవ్వలేరు. ఓటీపీ లాగా సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇవి కూడా మనం చిన్న వ్యాపారులకి ఈ పద్ధతులు పెద్దగా తెలియకపోవచ్చు. దాని గురించి అవగాహన కూడా మనం ఈ పక్షోత్సవాల సందర్భంగా మనం తెలియజేయడానికి ట్రై చేస్తున్నాం.
1: అలాగే ఈ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ తెలిసి తెలియని పద్ధతిలో ఆ ప్రక్రియని సరళవంతం చేయడం కోసం ఈ పక్వాడా ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉందంటారు?
0: ఖచ్చితంగా. అయితే జిఎస్టీ రిటర్న్స్ గురించి కూడా మనం 2017 నుంచి తీసుకుంటే 9 ఏళ్ల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు జిఎస్టీఆర్ 1, 2, 3 అని ఒక నెలకి 3 రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు మనం అదంతా తీసి నెలకి కేవలం ఒకటే రిటర్న్ పెట్టాము. అది మీ సప్లయర్ నుంచి వచ్చిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీ రిటర్న్లో చాలా శాతం రిటర్న్ ఆల్రెడీ ఆటో పాపులేట్ అవుతుంది. సో మీరు బేసిక్గా చూసుకోవాల్సింది చెక్ చేసి మీరు కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు ఫైల్ చేయటమే.
1: అంటే ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఆల్మోస్ట్
0: ఇన్కమ్ ట్యాక్స్ లాగా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనకి 26 AS అలా ఎక్కడైతే ఎట్లా నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుందో డేటా, ఇది కూడా మీ సప్లయర్ ఇన్వాయిస్ ఫైల్ చేసి ఉంటాడు కాబట్టి మీరు ఎక్కడైతే కొన్నారో, ఏదైనా వస్తువులు మీరు కొన్నప్పుడు యాజ్ అ బిజినెస్ మీరు అక్కడ అతనికి జిఎస్టీ పే చేసి ఉంటారు. ఆ పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఆటో పాపులేట్ అవుతాయి ఇక్కడ. సో మీరు అది చూసి ఫైనల్గా ఒక వెరిఫికేషన్ చేసి సింపుల్గా రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా మీరు ఫోన్ ద్వారా కూడా, ఒకవేళ మీరు ఈ చిన్న బిజినెస్ అనుకుందాం, ఈ నెల మీరేం బిజినెస్ చేయలేదు, మీకేం రెవెన్యూ రాలేదు, జిఎస్టీ కట్టాల్సింది లేదు, మీరు ఒక చిన్న ఫోన్ ఎస్ఎంఎస్తో కూడా జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయొచ్చు.

0: అంటే నా సందేహం ఏంటంటే, ఎవరైనా ఇలాగే చిన్న పట్టణంలో ఉన్న వ్యక్తి, చిరు వ్యాపారి, తనకు ఈ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం కావచ్చు, ఇంకేవైతే టెక్నికల్గా చేయాల్సిన పనులు ఉంటుందో అతను సొంతగా చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్లాల్సిందేనా? ఇంకేదైనా మార్గం ఉందా, ఒక పోర్టల్ లాంటిది కానీ, ఇంకేదైనా సహాయకంగా వాళ్ళకి
1: ఖచ్చితంగా
0: సులభతరం అవ్వడానికి?
1: అవును, ఖచ్చితంగా. అయితే gst.gov.in వెబ్సైట్ అని మీద ఏదో చెప్పానో అది కామన్ పోర్టల్. దాంట్లో ప్రతి స్టేజ్ గురించి, రిటర్న్ రిజిస్ట్రేషన్ నుంచి మీరు రిటర్న్స్ ఫైల్ చేయటం నుంచి షోకాజ్ నోటీస్ ఏదైనా ఉంటే రిప్లై ఇవ్వటం గురించి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫైనల్లీ మీరు ఒకవేళ బిజినెస్ క్లోజ్ చేస్తే క్యాన్సిల్ చేయటం వరకు
0: అచ్చా ఎగ్జిట్ కూడా,
1: ఎంటైర్ లైఫ్ స్టేజ్ ఈజ్ రిటర్న్ దేర్. మీ ప్రతిదీ స్క్రీన్ షాట్లతో సహా ఇది పోర్టల్లో ఎక్కడ నొక్కాలి, ఏది ఎలా డీటెయిల్స్ పంచాలి అనేది ట్యూటోరియల్, చాలా డీటెయిల్డ్ ట్యూటోరియల్ ఉంటుంది. ఇవి కాకుండా కూడా ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ అకాడమీ నాసిన్ అని ఉంటుంది, నాసిన్ ద్వారా మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇవన్నిటి గురించి అవగాహన చాలా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు.
0: అయితే పక్వాడాతో సంబంధం లేకుండా మీరు అన్నట్టు వ్యాపారి కావచ్చు, ఎవరైనా వ్యక్తి పౌరుడు జిఎస్టీకి సంబంధించిన ఏదైనా సమస్య ఎదురైతే సంప్రదించడానికి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇంకేదైనా కాంటాక్ట్ పాయింట్ ఉందా?
1: ఖచ్చితంగా. అయితే ప్రతి డివిజన్ ఆఫీస్లో, ప్రతి కమిషనరేట్లో, మన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బషీర్బాగ్లో ఉంది హైదరాబాద్లో,
0: జిఎస్టీ భవన్,
1: జిఎస్టీ భవన్లో. అయితే ఇట్ ఈస్ అ వాక్ ఇన్ ఫర్ ఎనీబడీ.
0: ఓకే,
1: మీరు ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండా మీరు మీ కన్సర్న్డ్ జూరిస్డిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ జిఎస్టీ భవన్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే సువిధా కేంద్రాన్ని ఉంటుంది, ఆ సువిధా కేంద్రానికి వెళ్ళి మీకు జిఎస్టీకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది.
0: ప్రజలకు, వ్యాపారులకు ఎలాగైతే జిఎస్టీకి సంబంధించి టెక్నికాలిటీస్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ విషయంలో అవగాహన కల్పిస్తున్నట్టే, ప్రొఫెషనల్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ విషయంలో వాళ్ళకి ఈ జిఎస్టీ తాలూకు కొత్త పద్ధతులు లేదా జిఎస్టీ తాలూకు ఏదైనా అప్డేట్స్ కానీ, చట్టంలో మార్పులు కానీ జరిగితే వాళ్ళలో అవగాహన పెంచడానికి ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారా?
1: రెగ్యులర్ ఇంటరాక్షన్ విత్ మనం వీళ్ళని ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అంటాం. సో అడ్వకేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఈ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. మనం ఈ మధ్య జరిగిన మన జిఎస్టీ సంవాదం ఏదైతే చెప్పుకున్నామో వీటిల్లో కూడా మేము ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, కొత్తగా వచ్చిన రూల్స్ గురించి కానీ ఇలాంటివి గురించి మాకు ట్రైనింగ్ పెడితే బాగుంటుంది అని. సో మేము ఏం చేస్తామంటే, ఈ ఆఫీసర్స్కి, కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్కి, కొత్తగా సర్వీస్లోకి జాయిన్ అయ్యే ఆఫీసర్స్కి ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తామో, ద సిమిలర్ ఫ్యాకల్టీ, సిమిలర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ డిజైన్డ్ ఫర్ దీస్ ప్రొఫెషనల్స్.
0: జిఎస్టీ పక్వాడా 2026 సందర్భంగా ఈ పక్వాడాను ఉపయోగించుకొని ప్రజల్లో మీరు చూడాలనుకుంటున్న ప్రధాన మార్పు ఏదైనా ఉందా, ప్రజల్లో కావచ్చు, చిరు వ్యాపారస్తుల్లో కావచ్చు?
1: ఒకటి ఏమిటంటే, మనం ఒక వినియోగదారుడి సైడ్ నుంచి చూసినప్పుడు, మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని బిల్ అడగాలి,
0: కరెక్ట్,
1: దాని ఇన్వాయిస్ అనేది మనం ఖచ్చితంగా అడగాలి. చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే, ఇన్వాయిస్ లేకుండా, అంటే బిల్ లేకుండా ఏదైనా క్యాష్ డిస్కౌంటో ఏదో అడుగుతారు ఆ షాప్. అలా అవటం వల్ల ఏమవుతుందంటే, మీ పన్ను ఎగవేత కిందకి వస్తుంది, ఎవేజన్. బట్ ద బిజినెస్ ఆల్సో విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మీకు రావాల్సిన పన్ను, గవర్నమెంట్కి చెందాల్సిన పన్ను అతను ఎట్లాగూ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు, చేసి దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడు. మనం దీన్నంతా ఈ స్ట్రక్చర్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాం.
0: కరెక్ట్.
1: ఎందుకంటే అది మీరు డైరెక్ట్గా, నేను యాజ్ అ కన్స్యూమర్ ఐఎమ్ నాట్ పేయింగ్ టు ద గవర్నమెంట్, నేను డైరెక్ట్గా నేను గవర్నమెంట్కి ఇవ్వటం లేదు, నేను ఒక వ్యాపారిని నమ్మిస్తున్నాను, ఆ వస్తువు మీద ఇంత ట్యాక్స్ ఉంది, ఒక పెన్ను కొన్నాను దాని మీద 10 రూపాయలు ట్యాక్స్ అతనికి వ్యాపారికి ఇచ్చాను, వ్యాపారి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అయితే అందుకని ఇది అప్రత్యక్ష విధానం అంటాం మనం, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. కానీ మీరు అడగనప్పుడు అతను ఆ పన్ను డబ్బులు అతనే ఉంచుకుంటాడు, అతను గవర్నమెంట్కి సబ్మిట్ చేయడు. సో మీకు అయ్యే ఖర్చు ఎలాగో ఉంది, సో యూ అతనికి లాభం, గవర్నమెంట్కి నష్టం. గవర్నమెంట్కి నష్టం అంటే అల్టిమేట్గా మనందరికీ నష్టం. సో ఇన్వాయిస్ అనేది మన హక్కు, మనం ఏ వస్తువు కొన్నప్పుడైనా విత్ జిఎస్టీ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఆ ప్రతి ఇన్వాయిస్ పైన, ప్రతి బిల్ పైన జిఎస్టీ నంబర్ ఉంటుంది. ఆ జిఎస్టీ నంబర్ని మనం వెబ్సైట్లో కూడా ఎనీ పబ్లిక్ మెంబర్ కెన్ గో అండ్ చెక్ వెదర్ హీఈస్ అ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్, ఆయన రెగ్యులర్గా ఆయన రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాడా లేదా. ఇప్పుడు నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నుంచి ఏదో కొన్నాను వస్తువు, ఆయన జిఎస్టీ నంబర్ ఏంటి, ఆయన రెగ్యులర్గా ఫైల్ చేస్తున్నాడా లేదా, అది కూడా కనిపిస్తుంది. ఎంత రెగ్యులర్గా ఫైల్ చేస్తున్నాడు అనేది ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్, అంటే ఎంత ఫైల్ చేశాడు, ఎంత రెవెన్యూ అనేది

0: అమౌంట్ కనపడదు. వెదర్ హీస్ ఫైలింగ్ ఆర్ నాట్, ప్రతి నెల ఆయన ఏదైతే రిటర్న్ ఫైల్ చేయాలో, ఈ జిఎస్టీ అమౌంట్ కట్టాలో, అది కడుతున్నాడా లేదా అని మాత్రం మనం వినియోగదారుడిగా మనం అది మన బాధ్యత అనుకుంటాను.
1: ఖచ్చితమైన నిజాయితీ, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం చాలా హర్షణీయం. అయితే మహేష్ గారు, చివరగా ఈ జిఎస్టీ పక్షోత్సవాలు ముగింపు వేడుకల ప్రత్యేకత ఏమైనా ఉందా ఈ సంవత్సరం?
0: ఖచ్చితంగా. అయితే ఇది జూలై 1, మనం ప్రతి సంవత్సరం జిఎస్టీ డే అనేది చేస్తాం. ఈ జిఎస్టీ డేకి ఫంక్షన్ ఒకటి మనం ఢిల్లీలో అవుతుంది, అలాగే డిఫరెంట్ స్టేట్స్లో కూడా అవుతుంది, సిజిఎస్టీ ఆఫీసెస్ దగ్గర కూడా. అయితే ఆ రోజు మనం ఏం చేస్తామంటే, ఉత్తమ పన్ను చెల్లింపుదారులు, ద బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ద స్టేట్, ఇప్పుడు తెలంగాణ చూసుకోండి, ఇక్కడ బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు, రెగ్యులర్గా ఎవరు పే చేస్తున్నారు, ఖచ్చితంగా ఎవరు పే చేస్తున్నారు,
1: వాళ్ళకి బెస్ట్ ట్యాక్స్ పేయర్ని సెలెక్ట్ అవ్వడానికి
0: అంటే వాళ్ళ రెవెన్యూ డీటెయిల్స్ చూస్తాం. అంటే వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎంత రెగ్యులర్గా పే చేస్తున్నారు, టైమ్లీ పేమెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూస్తాం. అదితో పాటు అలాగే పన్ను ఈ అధికారులకు కూడా ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది. జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేస్తాము, కొత్తగా రావాల్సిన సంస్కరణలు ఏమిటి, ఈ 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో జరిగిన ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఈసారి జూలై 1 తెలంగాణ స్టేట్ సిజిఎస్టీ వారు కూడా ఇక్కడ జిఎస్టీ డే అనేది ఒక గ్రాండ్ ఫంక్షన్ జరుగుతోంది. దట్ ఈస్ ద ఫైనల్ ఎండింగ్ ఆఫ్ ద జిఎస్టీ పక్వాడా. ఈ 15 రోజుల పక్షోత్సవాలు ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో దానికి ముగింపు జిఎస్టీ డే రోజు 2026 జూలై 1 జరుగుతుంది.
1: జిఎస్టీ పక్వాడా పక్షోత్సవాల్లో పాల్గొని ప్రజలు ఎవరైనా ఈ పక్వాడా ద్వారా తెలియని విషయాలు తెలుసుకొని మరింత లాభం చేకూరేలాగా కన్జ్యూమర్గా అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఆ అవగాహన పెంచుకొని ప్రజల్లో మరింత అభివృద్ధి వైపు నడిచేలాగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2026 పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి సెంట్రల్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఫార్టీ సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం ఉన్నాం. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగుల భయం. నిజంగా నవ్వుతూ ఉండటం నేర్చుకోవాలండి. ఒడిదుడుకులను తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రేమించడం, ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఆనందాన్ని పంచడం అలవాటు చేసుకోవాలి. నేర్చుకుంటున్న విషయాలు సమీక్షించుకోవడం అలవాటు చేసుకోవాలి అంటారు. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ధ్యాసతో మంచి లక్షణాలని అలవరుచుకునే ప్రయత్నం చేయాలి. బాధ్యతల్ని సంతోషంగా స్వీకరించి సమర్థంగా నెరవేర్చడం నేర్చుకోవాలి. దివ్వెలా ప్రకాశాన్ని విరజల్లే జీవితాన్ని జీవించాలి. జీవితం అంటే సద్వినియోగపరచుకోవడానికి మనకి దొరికిన ఒక మంచి అవకాశం. జీవించినంతకాలం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ నేర్చుకుంటూనే ఉండాలి అనే ఒక్క స్పృహ చాలు నేర్చుకోవడాన్ని అర్థవంతం చేస్తుంది, వేగవంతం చేస్తుంది, మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం ఇచ్చిన విజయం మనకి ఇతరులకి స్ఫూర్తిని కలిగిస్తుంది. ఎంత మంచి మంచి మాటలు చూడండి. నిజంగా నవ్వుతూ ఉందాం, నవ్విస్తూ ఉందాం, హాయిగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. 9:50 స్టూడియో క్లాక్లో నేను మీ ఆర్జే సంతోష్ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.

ಮಾಜಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪಿವಿ ನರಸಿಂಹರಾವ್ ಜಯಂತಿ ಸಂದರ್ಭంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఒక కీలక దశలో భారతదేశ పురోగతికి ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు సమర్థవంతమైన పరిపాలన దక్షుడుగా గుర్తింపు పొందారని, అలాగే అపారమైన విజ్ఞానం, భారతదేశపు వైవిధ్య భరితమైన సంస్కృతిపై లోతైన అవగాహన కలిగిన విశిష్ట పండితుడిగాను ఆయన పేరు పొందారని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు వాణిజ్య శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఐడిఈఎస్ 2012 బ్యాచ్ అధికారి అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 27 నుండి అందుబాటులో ఉన్నాయి. జూలై 11 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. హార్డ్ కాపీని జూలై 14 సాయంత్రం 5 గంటల్లోపు నిమ్స్ పంజగుట్టకు చేరేలా పంపించాలి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు బూత్ల వారీగా పోలియో చుక్కలు వేస్తారని, రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై 1న అదనంగా 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్.

0: वेलकम बैक लिसनर्स। आज है इस महीने का आखिरी संडे और एक सबसे खास जो चीज़ है वो है आज हम सुनेंगे अपने ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी की मन की बात। जी हाँ, हम अपने मन की बात, आपके मन की बात तो सुनते ही रहते हैं। आज वो खास दिन है जहाँ हम उनके मन की बात सुनेंगे और वो पूरे भारत के छोटे छोटे प्रदेशों और उनसे आज बात करेंगे। तो यस, टेक इट अवे।
1: శ్రీమతి సురభి వాణీదేవి గారితో శ్రీమతి నీహారా కానేటి గారి పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 10:50 కావస్తుంది. క్షమించాలి, 10:50 దాటి 15 సెకండ్లు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొత్త తరం వేగవంతమైన పెట్రోల్ నౌక ఐసీజీఎస్ అక్షయ్ నిన్న గోవాలో భారత తీర రక్షక దళంలో చేరింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందించి నిర్మించిన ఈ నౌక స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా నిలిచింది. చైనా తయారీ బాణాసంచ భారత్లోకి అక్రమంగా దిగుమతి చేయాలన్న రెండు ప్రయత్నాలను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిఆర్ఐ విఫలం చేసింది. చెన్నై పోర్టు ద్వారా చైనా నుండి వచ్చిన

2 40 అడుగుల కంటైనర్లను డిఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేపట్టే భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సలహా పత్రాన్ని జారీ చేసింది. చైనాకు వెళ్లడానికి అవసరమైన ఎంట్రీ పర్మిట్లు, వీసాలు లేకుండానే కైలాస్ మానస్ సరోవర యాత్రకు బయలుదేరి నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుండి సహాయం కోసం తమకు అభ్యర్థనలు వచ్చినట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జూలై 15వ తేదీ నుండి ప్రారంభం కానుంది. పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం కొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత కాన్గల్ మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డులో హ్యామ్ రోడ్ ప్రాజెక్టుల కోసం పైలాన్ను ఆవిష్కరిస్తారు. సారిస్కా టైగర్ రిజర్వ్లో పులుల పునఃప్రవేశానికి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దేశ ప్రజలను, ప్రకృతి ప్రేమికులను అభినందించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

లో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశభద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కత్తాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్నిస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసనం ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి.
అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో

సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు

తరికించకుండా నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢ నమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు. సమాజానికి అవగాహన కల్పించారు. మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు, క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కాని అది నిజం కాదు. ఇది 5 నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత, నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం.
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన

నాగాలాండ్ ప్రజల్ని నేనెంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా, అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం,

దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించటం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్లి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కాని మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా.
ವಾಳ್ಳಿ

స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజ్గఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు.

0: గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

स्पीकर का वॉल्यूम उसको तेज पसंद है, बेबी को बेस पसंद है।

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೇ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి FM రెయిన్బో 101.9. రెయిన్బో, ఇట్స్ కలర్ టు యువర్ లైఫ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ సెగ్మెంట్. హలో రెయిన్బో, దేఖతే హై కౌన్ హై కాల్ పే అభి. హలో రెయిన్బో.
5: రాధే రాధే.
4: రాధే రాధే.
5: సుఖ చైన్ సే రహనా హై, సెహత్ మంద రహనా హై తో రాధే రాధే కహనా హై.
4: జీ బిల్కుల్, అప్నా నామ్ బతా దీజియే.
5: మై మురళీ బాత్ కర్ రహా హూం, హమే జాగృత్ కర్నే కే లియే. జాగృతి జీ, ఆప్కు థాంక్ యూ వెరీ మచ్.
4: थैंक यू सो मच मुरली जी.
5: अभी जो टॉपिक के लिए आना है तो जागृति जी
4: जी,
5: कौन सा मौसम में भी हो 5 o'clock क्लब में ज्वाइन होना चाहिए, 5 AM क्लब में.
4: अरे तो किताब है एक रॉबिन शर्मा जी की, राइट? 5 AM क्लब.
5: 5 AM क्लब
4: जी जी.
5: अरे क्या 5 AM क्लब में अगर ज्वाइन हो गए है अपन, सुबह में उठते उठते ही एक ग्लास गरम पानी ले लेना चाहिए. अपने वॉक पे चले जाना चाहिए. थोड़ा सा योगा, थोड़ा सा प्राणायाम, थोड़ा सा ज्ञान, ये कर लेने के बाद जो भी अपन बाहर से जो लेने का वो तो वेज में जो भी है आप ले लो, पत्ते का करी जो भी ले लो, बहुत ही अच्छा है कौन सा मौसम में भी हो. मगर हर मौसम में अपन बाहर निकलना चाहिए, वेदर के साथ रहना चाहिए थोड़ा देर, या धूप हो या गर्मी हो या बरसात हो या ठंड हो, प्रकृति के साथ थोड़ा देर तैरना चाहिए और हेल्दी फूड लेना चाहिए. बस इतना सो कहना चाह रहा हूँ मैं जागृति जी. अगर हो सके तो एक सॉन्ग प्ले करते बोलते मैं सोच रहा हूँ.
4: हाँ, बताइए, हम कोशिश करेंगे.
5: रामलीला में से इश्क रे इश्क.
4: इश्क रे. श्योर श्योर.
5: थैंक यू वेरी मच, हैव अ ग्रेट डे.
4: यू टू.
5: थैंक यू
4: जी. कितनी अच्छी बातें कर रहे थे कि मौसम कोई भी हो. आज हम बात कर रहे थे मेंटल हेल्थ के बारे में भी, फिजिकल हेल्थ के बारे में. उन्होंने भी हमें यही सजेशन दिया है कि कोई सा भी मौसम हो, हम सुबह 5 बजे उठ जाना चाहिए, ब्रह्म मुहूर्त. जी हाँ, और वो 5 AM क्लब की बात कर रहे थे जी. एक बुक है द 5 AM क्लब, उसमें यही बताया गया है कि हम कैसे सुबह 5 बजे उठ के और अपनी दिनचर्या सुधार सकते हैं. उन्होंने भी यही हमसे कहा कि कैसे सुबह जस्ट कुछ नहीं, आपको 5 मिनट्स मेडिटेट करना है, प्राणायाम करना है, थोड़ा सा योगा करना है. आज हमारे मन की बात में मोदी जी ने भी योगा के बारे में बताया है. उन्होंने बताया है कैसे एक छोटा छोटा जो बदलाव है आप रोज करेंगे, आपके जीवन में एक बड़े मुकाम पे आपको पहुंचा सकता है. और ऐसे ही सजेशंस उन्होंने हमें दिया, मुरली जी ने दिया. थैंक यू सो मच. और अभी कॉल्स हैं, देखते हैं अभी कौन है. हेलो रेनबो.
6: हेलो. हेलो रेनबो. जागृति जी नमस्ते.
4: नमस्ते. आपका नाम क्या है?
6: मेरा नाम ममताज है, मैं हस्तन से बात कर रही.
4: जी ममताज जी,
6: आप अच्छी बात करते हैं, आपकी बात, आपकी लैंग्वेज अच्छा लगता, आपकी हाल भी अच्छी है.
4: थैंक यू सो मच.
6: शेर खान भाई को बहुत बहुत मेरे तरफ से सलाम.
4: हाँ हाँ.
6: मानसून के बारे में बोले तो फैमिली के

0: FM Rainbow 101.9.
1: Hello listeners, good afternoon. You're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. నేను మీ ఆర్జే నందిని. క్లాక్లో 2:09 అయ్యింది అంటే మన హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బోలో ఇట్స్ టైమ్ ఫర్ జష్నే హైదరాబాద్. అంటే మనము మన మరీ ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడుకునే టైం అనమాట. సో ఫస్ట్ ఈ పాట వినండి, ఆ తర్వాత వి విల్ గెట్ ఇన్ టు the surprise dish den gurinchi aithe nenu maatladabothunanu. You are listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. stay tuned.
2: Hey, very hungry, what's special today?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
4: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
2: And where do we taste all these?
3: On Jashne Hyderabad every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
4: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
5: Jashne Hyderabad, savor the city's soul.

0: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
3: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
1: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.
5: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్లో టైం 2:23 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, జస్ట్నే హైదరాబాద్ అనగానే ఒక మంచి ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడుకుంటాము. కాబట్టి ఈరోజు వీ విల్ టాక్ అబౌట్, ఇది ఫుడ్ ఐటమ్తో పాటు ఒక అతిథి మర్యాదలో భాగం అన్నమాట. అంటే ఈ ఒక్క డిష్ లేకపోతే మర్యాద తక్కువైపోయింది అని అతిథులు కూడా అనుకుంటారు. అదేంటంటే పాన్. అవును, ఇప్పుడు మన ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చినా, లేదు మన ఎవరైనా రిసెప్షన్ ఆర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా మొత్తం ఫుడ్ అంతా అయిపోయాక, డెజర్ట్స్ తిన్నాక, లేకపోతే డెజర్ట్ స్కిప్ చేసైనా సరే పాన్ అనేది ఖచ్చితంగా తింటారు. అండ్ పాన్ ఫోల్డింగ్ ఇప్పుడు ఒక లైవ్ కౌంటర్లో పెట్టేసి అదొక చిన్న యాక్టివిటీ లాగా కూడా క్యూరేట్ చేస్తున్నారు ఈవెంట్స్లో. సో ఈ పాన్ ఏదో తమలపాకులో రెండు మూడు ఐటమ్స్

చేసి టకటకా కట్టేసి ఇచ్చేస్తున్నారంటే అదంత చిన్నది కాదు. చూడటానికి చాలా చిన్నగా చాలా క్విక్గా అయిపోతుంది, కానీ దాని వెనుక 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీయే ఉంది. సో ఇంత చరిత్ర ఉన్న పాన్ గురించి మాట్లాడుకుందాము. స్టేట్ ఇండో ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో.

కాఫీ విశ్వాంతరాళంబులో నున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకుం సిద్ధి చే

కాస్తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంత పాడయ్యి టైమంత వెస్టయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్సు సర్వము నాశము కావించుకుంటారుగా అందుకే నిన్ను

ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గిలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బలిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు ఇష్టం.

0: Rainbow 101.9.
1: వెల్ పాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ పాన్ అనేది ఒక తమలపాకులో వక్క, సున్నం, ఇంకా కొన్ని స్పైసెస్ వేసి కట్టే విధానాన్ని పాన్ అంటారు. ఇది మనకి సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎప్పుడో 5000 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిందన్నమాట. అప్పట్లో ఇది ఎందుకు వచ్చింది అంటే, తిన్నాక ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి అండ్ ఇంకా మన మౌత్ ఆర్డర్, అంటే తిన్నవి ఏ విధంగా మనం మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి రాకుండా, వాసన రాకుండా కట్ చేయడానికి ఈ పాన్ అనేది వాడుకలోకి వచ్చిందన్నమాట. కానీ రాను రాను ఇది ఒక ఆతిథ్య, ఐ మీన్ ఒక అతిథులకి గౌరవించే విధంగా దీని ఇది దాని ఫామ్ మార్చుకుందన్నమాట. జస్ట్ ఒక డిష్లా

కాకుండా గెస్ట్ని గ్రీట్ చేయడానికి కూడా పాన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ప్రకారము ఈ పాన్ అప్పటి నుంచే ఉందని ఎలా కనుక్కున్నారంటే, మన ఫాజిల్స్ దొరుకుతాయి కదా, అంటే స్కెలిటన్ లేదా బోన్స్ ఇలా ఏమైనా రిమైన్స్ దొరికినప్పుడు వాటి మీద స్టెయిన్స్ ఉండిందంట. అంటే రెగ్యులర్గా పాన్ తినే వాళ్ళు మనం చూస్తే కొంచెం వాళ్ళ నాలుక ఎరుపుగా, పళ్ళల్లో కూడా ఎరుపుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఎరుపుతనము ఆల్రెడీ ఎప్పుడో భూమిలో కలిసిపోయిన కొన్ని జీవుల శరీరం బొక్కల నుంచి పళ్ళ నుంచి కనిపించడం జరిగింది. కాబట్టి పాన్ అనేది అప్పటి నుంచే ఉందని వీళ్ళు కనుక్కున్నారు. సంస్కృతంలో దీనికి తాంబూలం అని పేరుందనమాట. ఈ పాన్ మనకి ఆయుర్వేదిక్ టెక్స్ట్ 6th century చెందిన ఆయుర్వేదిక్ టెక్స్ట్ సుశ్రుత సంహితలో కూడా మెన్షన్ చేసి ఉంది. అంటే పాన్ అనేది ఆయుర్వేదం కింద కూడా వస్తుంది. తర్వాత 5th to 6th century టైంలో కాళిదాస బాణభట్ట డాక్యుమెంట్లో పాన్ నమలటాన్ని కూడా ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్గా కాళిదాస్ గారు వర్ణించారు. దీన్ని కామసూత్రాల్లో కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట. ముగల్స్ వచ్చాక ఇది 16th century నుంచి ఒక డిఫరెంట్ ఫార్మ్స్లో మారడం జరిగింది. అంటే ముగల్ వాళ్ళు కొత్త కొత్త వెరైటీస్గా కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి పాన్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా పాన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకే బాక్స్లో పెట్టి పాన్ దాన్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో అప్పటి నుంచి పాన్కి సంబంధించిన వస్తువులన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి ఆ గిన్నెలన్నీ ఒకే డబ్బాలో పెట్టి దాన్ని పాన్దాన్గా కూడా మనకి అందజేశారు. సో సొసైటీలో పాన్ తినే ప్రతి ఒక్కరి దగ్గర ఈ పాన్దాన్ అనేది ఉండేది. అది పంచలోహాల్లో, గోల్డ్, వెండిలో, అన్ని రకాల మెటల్స్తో పాన్దాన్ అనేది తయారు చేసి అమ్మేవారంట. తర్వాత రాను మనకి సౌత్ ఏషియన్ కస్టమ్స్ ప్రకారము ఇది పెళ్ళిళ్ళలో, రిసెప్షన్స్లో పాన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాము. పాన్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఒకటి జర్దా పాన్ అండ్ ఇంకొకటి సాదా పాన్. జర్దా పాన్లో టొబాకో ఉంటుంది అండ్ సాదా పాన్లో ఇదేది ఉండదు. రెండిట్లో కామన్ ఇంగ్రీడియంట్ వచ్చి స్వీట్ వేరియేషన్. మీఠా పాన్లో ఎక్కువ స్వీట్ ఉండటము, వేరే వేరే పాన్లో స్వీట్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. ఇదే పాన్ ఒకే రకంగా కాకుండా బనారసీ పాన్, కల్కత్తా పాన్ అండ్ మగాయ్ పాన్ అని మూడు విధాలుగా కూడా మనకి ఆ రీజనల్ స్పెసిఫిక్లో దొరుకుతుంది. మరి దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో, ఈ రకాలు ఏంటో మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

వెల్కమ్ బ్యాక్ స్టడీ క్లాక్ లో టైం 2:37 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మనం ఉన్నాము జష్నే హైదరాబాద్. ఇవాళ పాన్ గురించి చర్చిస్తున్నాము. కాబట్టి ఇందాక మాట్లాడుకున్నట్టు కల్చరల్ డిఫరెన్స్ ప్రకారం సాంస్కృతిక యూనో సాంస్కృతికంగా మూడు రకాల పాన్లు ఉన్నాయన్నమాట, మఘాయ్, బనారసి అండ్ కల్కట్టా. దీంట్లో డిఫరెన్స్ మెయిన్గా ఏంటి అంటే ఒకటి ఆకు, యూజ్ చేసే ఆకు విధానము, అట్ ద సేమ్ టైం టేస్ట్, ఇంకా దీని యూటిలైజేషన్. రోజువారీగా కొన్ని వాడతారు, కొన్ని పాన్లు తింటారు, కొన్ని మాత్రం స్పెషల్ ఒకేషన్స్కి యూజ్ చేస్తారు. సో ఈ డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. మఘాయ్ పాన్ వచ్చి బీహార్లో మనకి దొరుకుతుంది, మోస్ట్లీ గయా ఇంకా ఔరంగాబాద్ రీజన్స్లో ఇది కనిపిస్తుంది. కమింగ్ టు బనారసీ పాన్, ఇది ఉత్తరప్రదేశ్ వారణాసి బనారస్లో కనిపిస్తుంది. మరి కల్కత్తా పాన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆకు యొక్క తీరు చూస్తే మఘాయ్ పాన్లో కొంచెం తమలపాకు అనేది సాఫ్ట్గా, చాలా డెలికేట్గా, ఇంకా స్మాల్ ఇన్ సైజ్ ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్గా స్వీట్గా ఇంకా మంచి స్మెల్తో ఈ ఆకు అనేది ఉంటుంది. మరి బనారసీ పాన్లో యూజ్ చేసే తమలపాకు కొంచెం గ్రీనిష్ యెల్లోయిష్ కలర్లో ఉండి స్మూత్ టెక్స్చర్ ఉంటుంది అండ్ ఇది కొంచెం చేదుగా కూడా ఉంటుందంట. మరి కల్కత్తా పాన్లో వాడే తమలపాకు చాలా డార్క్ గ్రీన్ కలర్లో ఉండి స్టిఫ్గా ఇంకా రఫ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్వీట్గా కూడా ఉంటుంది ఈ ఆకు. సో ఈ ఆకుల్ని ఊరికే తింటే మనకి అండర్ టోన్గా కొంచెం స్వీట్నెస్, బిట్టర్నెస్ అనేది తెలిసిపోతుంది. మరి మఘాయ్ పాన్ అంటే బీహార్లో దొరికే పాన్లో ఫ్లేవర్స్ అండ్ ఫిల్లింగ్స్లో ఏం వాడతారంటే చాలా డెలికేట్ టేస్ట్ కలిగిన ఎసెన్స్ని వాడుతూ ఉంటారు. దీంట్లో కొంచెం అమౌంట్ ఆఫ్ గుల్కండ్, కోకోనట్, ఇంకా సోంప్ కూడా ఉంటుంది. కమింగ్ టు బనారసీ పాన్, ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ లే

లేయర్డ్ బై లేయర్ ఉంటుంది. ఈ పాన్లో చాలా డిఫరెంట్ టెక్స్చర్స్ ఇంకా లేయర్స్ ఉంటాయి. సో దీంట్లో సాంప్, కార్డమమ్ అంటే దాల్చిన చెక్క, మరి గుల్కండ్, ఇంకొన్నిసార్లు సిల్వర్ ఫాయిల్ కూడా యూజ్ చేస్తారు. కమింగ్ టు కలకత్తా పాన్, ఇది చాలా బోల్డ్గా ఉంటుంది. అంటే తినేటప్పుడు మనకి కారంగా కొంచెం ఘాటుగా ఉండి హెవీ స్పైసెస్, అట్ ద సేమ్ టైం మౌత్ ఫ్రెషనింగ్కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ లైక్ పుదీనా, సోంఫ్ లాంటివి దీంట్లో చాలా ఎక్కువగా వాడతారు కలకత్తా పాన్లు. మరి ఈ పాన్స్ 3 రోజుగా కొంతమంది తింటారు కొన్ని రీజన్స్లో, కానీ కొంతమంది మాత్రం స్పెషల్ ఒకేషన్స్లో లైక్ పెళ్ళిళ్ళు, రిసెప్షన్లో, లేకపోతే ఇంటికి కొత్త అల్లుడు వస్తున్నప్పుడు అలాంటి స్పెసిఫిక్ ఒకేషన్స్లోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాన్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. మగాయి పాన్ ఎక్స్క్లూజివ్గా లగ్జరీ పాన్ అనమాట. అది చాలా ప్రీమియం రేంజ్ ఆఫ్ పాన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అప్ స్కేల్ ఈవెంట్స్కి అండ్ చాలా సొఫెస్టికేటెడ్ అకేషన్స్కి దీన్ని వాడుతూ ఉంటారు. బనారసి పాన్ వచ్చేసి ఎవ్రీ డే దాన్ని తింటూ ఉంటారు జనాలు. మనం వారణాసి ఆర్ బనారస్ విజిట్ చేస్తే కూడా ప్రతి ఒక్కరు పాన్ చూ చేస్తున్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అది చూసి ఆ వీళ్ళు లోకలైట్స్ అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అదొక లోకల్ ఐడెంటిటీ కూడా. నెక్స్ట్ కమింగ్ టు కలకత్తా పాన్, ఇది హిస్టారికల్లీ జమీందార్స్ తినే పాన్ అనమాట. సో అప్పట్లో జమీందార్స్ మాత్రమే తినేవారు. సో ఇది ఒక క్లాస్ డిఫరెన్సియేషన్కి కూడా ఈ పాన్ అనేది సింబాలిక్గా అప్పుడు ఉండేది. వాళ్ళతో పాటు రైటర్స్, ఇంకా ఆర్టిస్ట్ కూడా. కలకత్తా అంటేనే మనకి చాలా రైటర్స్ అండ్ చాలామంది ఆర్టిస్ట్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే కాన్స్టెంట్గా ఒకటి చూ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది చేసే పని మీద అన్నట్టుగా కూడా ఈ పాన్ అనేది రైటర్స్, ఆర్టిస్ట్ రెగ్యులర్గా తింటూ ఉంటారు. మరి దీని వెనుక ఉన్న హెల్త్ బెనిఫిట్స్, అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంది, అవేంటో ఈ పాట తర్వాత మాట్లాడుకుందాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9 విత్ యువర్ ఆర్జే నందిని.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి.
1: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
2: Welcome back. You're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9 MHz. Nandini to. రైట్, మనము పాన్ గురించి, వివిధ రకాల పాన్ల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాము. సాదా పాన్ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది ఇండియాలో. అట్ ద సేమ్ టైమ్ సాదా పాన్ కూడా ఉంది, విచ్ ఇస్ బిట్ ఆన్ ది రిస్కియర్ ఎండ్. బట్ సాదా పాన్ వచ్చేసి కంప్లీట్లీ ఏమంటారు, ఎలాంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉండకుండా ఫ్రెష్ బీటిల్ లీవ్స్, అంటే ఫ్రెష్ తమలపాకు, ఇంకా ఇంట్లో దొరికే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ సాదా పాన్ అనేది ప్రిపేర్ చేస్తారు. మనకి బెనిఫిట్స్ వచ్చేసరికి డైజెషన్ని ప్రాపర్గా ఎయిడ్ చేస్తుంది. ఎలాంటి హెవీ ఫుడ్ తిన్నా, మసాలా ఓరియంటెడ్ ఫుడ్ తిన్నా సరే, ప్రాపర్ డైజెషన్ని ఇది స్టిమ్యులేట్ చేసి లావాని సలైవాని ఎక్కువగా జనరేట్ చేస్తుంది అనమాట, విచ్ హెల్ప్స్ ఇన్ ఫుడ్ డైజెషన్ అండ్ బ్లోటింగ్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ తమలపాకులో మనకి యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. న్యాచురల్గా ఓరల్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే గుణము, ఇంకా బ్రీత్ని ఫ్రెషన్ చేసే గుణము తమలపాకులో ఉంటుంది. సో గట్ హెల్త్కి కూడా తమలపాకు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి పాన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోకుండా కూడా ఊరికే తమలపాకును అలా వాష్ చేసి కొంచెం ఘీ రుద్దేసి తింటే మనకి థైరాయిడ్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బీటిల్ లీఫ్ తమలపాకు ఈజ్ రిచ్, హైలీ రిచ్ ఇన్ వెరీ గుడ్ ingredients which are health beneficial. Next వచ్చేసి antioxidant rich. Yes, మనకి ఈ లీఫ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉండటం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా తగ్గిపోతాయి రెగ్యులర్గా తమలపాకు తినటం వల్ల. అట్ ద సేమ్ టైం మనకి బ్లడ్ షుగర్ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా రెగ్యులేట్ అవుతాయి అంటే, అగైన్ తమలపాకులో మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసే ఇంగ్రీడియంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెన్సిటివిటీ పేరు

పెంచి బ్లడ్ షుగర్ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయాలంటే ఆన్ డైలీ బేసిస్ తమలపాకు తినడం మంచిది. సో ఇన్ని మంచి గుణాలు ఉన్న పాన్ అండ్ తమలపాకులో కొన్ని రిస్క్ కూడా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం ఎక్కువగా తిన్నా సరే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ దీంతో వస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ కారణం కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్, పాన్లో వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏంటంటే పాన్లో జర్దా అండ్ సుపారీ వాడడం వల్ల ఓరల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ జర్దా సుపారీ వచ్చేసి కొంచెం క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్, కార్సినోజెనిక్ ఏజెంట్స్ని రిలీజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ పాటు పాన్, జర్దా పాన్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఓరల్ క్యాన్సరు, థ్రోట్, ఇంకా ఇసోఫికల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఒక కండిషన్ వస్తుంది. ఇదేంటంటే ఎక్కువగా రోజులు సుపారీ పాన్లో వేసుకొని తినడం వల్ల మన నాలుక మీద ఉన్న ఒక థిన్ లైనింగ్ స్టిఫ్ అయిపోయి జా మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. దీనివల్ల మన మాట కూడా తడబడుతుంది, అంత క్లియర్గా కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మన పళ్ళు ఇంకా చిగుళ్ళు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనకి చూనా అంటే స్లేకిడ్ లైమ్, సున్నము అట్ ద సేమ్ అండ్ సుపారీ ఇవన్నీ రెండూ కలిసి పంటి మీద ఉన్న ఎనామిల్ ఎరోడ్ చేసేస్తుంది. మళ్ళీ పళ్ళని కూడా కొంచెం పర్మనెంట్ ఎల్లో లేదా రెడ్డిష్ కలర్లోకి మార్చేస్తుంది అన్నమాట. అండ్ మన చిగుర్లు కూడా అల్సర్స్కి గురవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హై షుగర్ కంటెంట్స్. ఈ మధ్యలో మీఠా పాన్ అండ్ చాక్లెట్ పాన్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ట్రెండ్ అండ్ ఫాలో అవుదామని వాటికి అడిక్ట్ అవుతే ఒకటి రెండు సార్లు తింటే నో ప్రాబ్లం, బట్ అదే పనిగా మీఠా పాన్ చాక్లెట్ పాన్స్ తింటే దాంట్లో ఉన్న షుగర్ సిరప్, ఇంకా గ్లేజ్డ్ చెర్రీస్ అండ్ గుల్కండ్ మనకి డెంటల్ క్యావిటీస్ని కాజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కూడా స్పైక్ చేస్తాయి. అందుకు మీఠా పాన్ అండ్ చాక్లెట్ పాన్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఇలా మంచి బెనిఫిట్స్ ఉన్న పాన్ని ప్రాపర్గా కన్జ్యూమ్ చేసుకుంటే హెల్త్కి అల్టిమేట్ బెనిఫిట్స్ ఇస్తుంది. కానీ కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ని రెస్ట్రిక్ట్ చేయకపోతే మాత్రం లాంగ్ టర్మ్లో కొన్ని హెల్త్ ఇష్యూస్కి మనము ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మార్కెట్లో, యూట్యూబ్లో రకరకాల కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ హెల్తీ పాన్ రెసిపీస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై అట్ సంథింగ్, బయట వెళ్ళి తినే బదులు ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని ఒకసారి ఇంగ్రీడియంట్స్ స్టాక్ చేస్తే సరిపోతుంది. వెనెవర్ యూ వాంట్ మీరు ఇంట్లోనే ప్రాపర్గా హెల్దియర్ వర్జన్ ఆఫ్ పాన్స్ చేసుకొని తినచ్చు. అండ్ అలవాటు లేని వాళ్ళు డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ తమలపాకు తినడం అలవాటు చేసుకోవాలి, బికాస్ అది హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్లో ఉంచుతుంది. యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ RJ నందిని. స్టే ట్యూన్డ్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: స్టూడియో క్లాక్ లో టైం 2:57 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 3 o'clock కి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత 3:05 కి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 135వ సంచిక ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నగరాలు పట్టణాల్లో ప్రజా రవాణాను వినియోగించడం ద్వారా ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించవచ్చునని ఆయన ప్రజలకు సూచించారు. వాతావరణ కాలుష్య నివారణకు ఈ చర్య ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. దేశంలో బంగారం కొనుగోలు గణనీయంగా తగ్గడంపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తన పిలుపు మేరకు ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించారని, ఇదెంతో అభినందనీయమైన పరిణామమని ఆయన అభివర్ణించారు. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. H1B వీసా విధానం ద్వారా ప్రత్యేకంగా భారత్ను లక్ష్యంగా చేసుకునే నిర్ణయంగా భావించరాదని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అమెరికా వలస విధానంలో చేపట్టిన సమగ్ర సంస్కరణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని, భారత్ను లక్ష్యంగా చేసుకుని ఈ చర్య తీసుకోలేదని చెప్పారు. కైలాస్ మానసరోవర్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. చైనా దేశం వీసాలు లేకుండా యాత్రకు వెళ్లవద్దని భక్తులకు సూచించింది. అన్ని పరిమితులు, నిబంధనలు అనుసరించి ప్రయాణం చేయాలని, గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారా మాత్రమే యాత్ర చేయాలని పేర్కొంది. హైడ్రా పనితీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించాలని, అలాంటి వారి విషయంలో కూడా హైడ్రా ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. యాదగిరిగుట్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామాలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: 33 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: Welcome back. 3:15 studio clock lo time. Meer vintunnaru Akashwani Hyderabad FM Rainbow 101.9. వెల్, డ్రైవింగ్ చేయటము ఆల్మోస్ట్ అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కన్సిడరింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం చిరాగ్గా ఉండొచ్చేమో అప్పుడప్పుడు, బట్ అదర్వైజ్ డ్రైవింగ్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది స్పెసిఫిక్గా టూ వీలర్ డ్రైవర్స్ ఉంటారు, లేదంటే కొంతమంది ఫోర్ వీలర్ డ్రైవర్స్ ఉంటారు, అండ్ ది అదర్ కేటగిరీస్ ఆఫ్ కోర్స్ మిక్స్డ్. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడము, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడము, ఆర్ స్పెసిఫిక్గా టీ తాగడానికి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడము, సన్సెట్ వ్యూస్ చూడటానికి లాంగ్ డ్రైవ్స్ అనేవి చాలా కామన్. కాలేజ్ స్టూడెంట్స్ నుంచి కొంచెము యూనో లేట్ ట్వంటీస్ లేట్ థర్టీస్ వారికి ఇది ట్రెండ్ బాగా నడుస్తుంది అలా అనుకొని ఇలా డ్రైవింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే యూజువలీ అబ్బాయిలకి బయటికి వెళ్ళడము చాలా ఈజీ. వాళ్ళు ఇప్పుడే వస్తా, ఇక్కడ వరకు వెళ్ళొస్తాను అని చెప్పి అలా వెళ్ళిపోతారు. కొన్నిసార్లు స్టేట్ దాటి కూడా వెళ్ళిపోతారు ట్రిప్స్కి. సో దాట్ ఈస్ హౌ ఈజీ ఇట్ ఇస్ ఫర్ దెమ్. బట్ అదర్వైజ్ అమ్మాయిలు అంటే ప్రతిదానికి పర్మిషన్ అడగాలి, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఇంత టైంలో రావాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ దేర్. బట్ అదర్వైజ్ డ్రైవింగ్ని ఒక స్కిల్గా చూస్తే మాత్రము అఫ్కోర్స్ ఇట్ గివ్స్ ఫ్రీడమ్, ఇట్స్ ద మెయిన్ టూల్ ఫర్ ద ఫ్రీడమ్ నన్ను అడిగితే. బట్ అదర్వైజ్ ఒక స్కిల్గా వాట్ ఇట్ ఎక్విప్స్ ద ఉమెన్ విత్ డ్రైవింగ్ అని చూస్తే మాత్రము అమ్మాయిలో చాలా డిఫరెంట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి డ్రైవింగ్ చేయడం వల్ల డెవలప్ అవుతూ ఉంటాయి, అండ్ విచ్ ఆర్ వెరీ వైటల్ ఆల్సో. అవి రోడ్ మీదనే కాకుండా రియల్ లైఫ్లో కూడా అలా ఆ స్కిల్స్ని డిఫరెంట్ థింగ్స్ని జడ్జ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. లైక్ ప్రాక్టికల్గా ఉండడం వాళ్ళు అవుతారు, లైక్ ఎమోషనల్లీ ఇంక్లైన్డ్ అవ్వకుండా అమ్మాయిలు ప్రాక్టికల్గా ఉండటము నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాగ్నిటివ్ ఇంకా పర్సనల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. డ్రైవింగ్ వెహికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్, డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వేరే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఒక అవేర్నెస్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. లైక్ అవేర్నెస్ ఏంటి అంటే డిస్టెన్స్, స్పీడ్ ఇవన్నీ కొంచెం టెక్నికల్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ యువర్ థింగ్ అని అమ్మాయిల్ని సైడ్ లైన్ చేసేస్తూ ఉంటారు. బట్ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల మనకి స్పీడ్, డిస్టెన్స్, వెలాసిటీ, మైలేజ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నికల్ టర్మ్స్ మీద ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. మళ్ళీ రిస్క్ అసెస్మెంట్ మనము చాలా చక్కగా చేయగలము. ఇప్పుడు నేను ఇక్కడ లైక్ బేసిక్ జడ్జ్మెంట్, ఇంత స్పీడ్లో వెళ్తే వాట్ విల్ ద కాన్సిక్వెన్సెస్ బి, ఇలా వెళ్తే నేను ఇక్కడ బ్రేక్ వేస్తే స్పీడ్ బ్రేకర్ వరకు స్లో అవ్వగలనా లేదా లేదు అని డిఫరెంట్ ఏరియాస్లో రిస్క్ అసెస్మెంట్ అనేది చేయగలుగుతారు. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వస్తుంది, బికాజ్ డ్రైవింగ్ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ వాళ్ళని డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ని చేజ్ చేయడానికి కూడా ఎక్విప్ చేస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేయడం తో వచ్చే కాన్ఫిడెన్స్, ఇంకా నన్ను అడిగితే ఏ విధమైన స్కిల్ చేయడం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే అచీవ్ చేయలేరు. పర్టికులర్గా ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్తున్నప్పుడు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, బట్ దేర్ ఆర్ ప్లేసెస్ ఎక్కడైతే యూకేలో ఇలాంటి ప్లేసెస్లో సెల్ఫ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇఫ్ యూ హ్యావ్ టు డూ యువర్ ట్రాన్సిట్, డ్రైవింగ్ రాదు, లైసెన్స్ లేకపోవడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతూ ఉంటారు. సో డ్రైవింగ్ ఇస్ సంథింగ్ దట్ విల్ టేక్ యూ టు అన్ అదర్ ఎడ్జ్. నెక్స్ట్ వచ్చేసి క్విక్ డిసిషన్ మేకింగ్. ఇప్పుడు రోడ్ మీద పెడిస్ట్రియన్స్, ఇంకా వేరే కో డ్రైవర్స్ ఎలా బిహేవ్ చేస్తారు అన్న ప్రిడిక్టివ్ అనాలిసిస్ కూడా మనము డెవలప్ చేసుకోగలుగుతాము. ఆ ప్రిడిక్టివ్ అనాలిసిస్తో క్విక్ డిసిషన్ మేకింగ్ కూడా. ఇప్పుడు కొన్నిసార్లు చాలా క్విక్గా అసెస్ చేయాలి రోడ్ మీద ఉన్న షార్ట్ లేన్స్.

అండ్ కొంచెం డైవర్షన్స్ ఉంటే రూట్ అనేది అప్డేట్ చేయాలి బ్రెయిన్లో. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిసైడెడ్ కాబట్టి డ్రైవింగ్ విల్ అప్ స్కిల్ యూ టు దాట్. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9 C20 స్టూడియో క్లాక్ టైమ్.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಂ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗುಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో డ్రైవింగ్ అమ్మాయిని ఎలా ఎక్విప్ చేస్తుంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇంతసేపు మనము వాళ్ళకి స్పెషల్ అవేర్నెస్ తెలుస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ని చేస్ చేసే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని మాట్లాడుకున్నాము. తర్వాత క్విక్గా డిసిజన్ మేకింగ్ స్కిల్ని కూడా డెవలప్ చేస్తుంది. దాంతోపాటు పర్సనల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. బికాస్ ఓకే, ఏదైనా కావాలి అంటే ఇన్ని ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇట్స్ అ గుడ్ థింగ్, బికాస్ ప్రతి ఒక్కరికి తీసుకొని వెళ్ళి తీసుకుని వచ్చే వాళ్ళు ఉండరు. సో ఐ లిటరలీ కన్సిడర్ దాట్ యాజ్ అ లగ్జరీ. బట్ అదర్వైజ్ పర్సనల్గా ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఆర్ ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ ఇంట్లో అవ్వాలన్నా కూడా యూ విల్ బీ ఎంపవర్డ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అట్ ద సేమ్ టైమ్ డ్రైవింగ్ ఈజ్ అ క్రేజీ కాంబినేషన్. సో ఈ రెండు మీ దగ్గర ఉంటే మాత్రము చాలా ప్రయోజకులు అని అర్థం. ఇంట్లో కూడా మీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, పేరెంట్స్ కూడా డిపెండ్ అయ్యి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు బాధ్యతలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి డ్రైవింగ్ నేర్చుకోండి. ఎంత లేట్ చేస్తే అంత లూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మొబిలిటీ అడ్వాంటేజెస్. ఆఫ్ కోర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే యూ కెన్ డ్రైవ్ ఎనీవేర్ అరౌండ్ ది కంట్రీ, అండ్ గ్లోబల్ లైసెన్స్ ఉంటే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో అది ఇచ్చే టాప్ టియర్ ఫ్రీడమ్, నథింగ్ క్యాన్ బీట్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ అండ్ బేసిక్ మెయింటెనెన్స్. సో బేసిక్ మెయింటెనెన్స్ అనేది మీరు వెహికల్ సొంతంగా పర్చేస్ చేసుకుంటే ఇట్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్, యాన్యువల్ మెయింటెనెన్స్, సర్వీసింగ్, వాటి ఇన్సూరెన్స్. సో ఇవన్నీ ఒక డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ ఆల్సో బీ అవేర్ బయట ఎలాంటి మార్కెట్ ఉంది, వాట్ ఈస్ ద మార్కెట్ ట్రెండ్, ఆటోమొబైల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి వెహికల్ ప్రిఫర్ చేయాలి అన్న ఒక లిటరసీ సెల్ఫ్గా డెవలప్ చేసుకుంటే బెటర్గా డెసిజన్ తీసుకునే స్కోప్ చాలా ఉంటుంది. సో ఐ వుడ్ ఆల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి డ్రైవింగ్ టెస్ట్ చేసి నేర్చుకొని గివ్ యువర్ టెస్ట్, గెట్ యువర్ లైసెన్స్ అండ్ బీ ఇండిపెండెంట్. మళ్ళీ టెస్ట్ దగ్గరకు వచ్చేసరికి కూడా అది రియల్ టైమ్ రోడ్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ద సైన్స్ సిగ్నల్స్. కాబట్టి రిలీజియస్గా నేర్చుకొని ప్రాపర్ అవేర్నెస్తో టెస్ట్ ఇచ్చి మీరు రోడ్ మీద డ్రైవ్ చేస్తే యూ విల్ బీ ద మోస్ట్ అమేజింగ్ సిటిజన్స్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ద నేషన్. వెల్, యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0852.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: 3:45 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రేన్బో 101.9 మీ ఆర్జే నందినితో. సండే రోజు ఏంటి స్పెషల్ అని ఎవరు అడిగినా ఆన్సర్లు నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆబ్వియస్లీ. లైక్ ఓ మార్నింగ్ ఇది తిన్నాము, లంచ్కి ఇది, డిన్నర్కి ఇది అని. బట్ కొన్నిసార్లు లేజీ సండేస్ ఉంటాయి వేర్ వీ వాంట్ టు ఈట్ బట్ వీ వాంట్ కుక్ చేసుకునే ఓపిక లేక ఆర్డర్ చేసుకుంటాము, లేకపోతే ఏదో విధంగా అయితే వీ విల్ మేక్ ష్యూర్ నాన్ వెజ్ తినాల్సిందే అనేసి కదా. అలాంటప్పుడు ఏ రోజైనా వీక్లో సరే ఏమి తిన్నా సరే మనకి కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి. ఇలా టైంలో పర్టికులర్ వాచ్లో పర్టికులర్ టైం అయ్యింది అంటే అబ్బా అనిపిస్తుంది. దాంట్లో మొదటిది టీ లేదా కాఫీ. పొద్దున్న లేచిన వెంటనే ఫ్రెష్ అవ్వగానే కొంతమందికి పాలు తాగాలనిపిస్తుంది, కొంతమందికి టీ, ఇంకా అది తాగిందే డే స్టార్ట్ అవ్వదు అన్నంత బిల్డప్ ఉంటుంది. ఏ పని చేసుకొని ఓపిక ఉన్నా లేకున్నా లేచి టీ కాఫీ అయితే పెట్టుకుంటారు. అండ్ ఇంకో బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి తాగాలని ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళి పెట్టరు. వేరే వాళ్ళు అడితే హా నువ్వు తాగాలనుకుంటే నాకు కొంచెం పోయి అంటారు. ఆ కేటగిరీలోకి నేను వస్తా అన్నమాట. బట్ అదర్వైజ్ ఐ మేక్ వెరీ గుడ్ టీ. సో ఇలా టీ కాఫీకి మళ్ళీ ఏమన్నా క్రేవింగ్స్ లేకపోతే మూవీ చూసేటప్పుడు పాప్కార్న్, ఇలా స్పెసిఫిక్గా స్పెసిఫిక్ టైం ఆర్ స్పెసిఫిక్ యాక్టివిటీకి లింక్ అయ్యి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్లాక్లో కూడా టైం 3:47 అయింది, అంటే వీఆర్ ఆల్మోస్ట్ అప్రోచింగ్ 4 అనగానే టీ టైమ్, కాఫీ టైం. కాబట్టి రేడియో వింటూ ప్రశాంతంగా వెళ్ళి టీ పెట్టుకొని 4:00కి టీ తాగుతూ మళ్ళీ వినొచ్చు. సో ఇప్పుడు కాఫీ టీ అని మీరు డిసైడ్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ విచ్ ఎవర్ ఈజ్ హెల్దీ ఆప్షన్, మీకు ఏది తాగాలనిపిస్తుంది అన్నది పక్కన పెట్టి కొంచెం హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. టీ వల్ల కొంచెం యాసిడిక్ ఇష్యూస్ వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తారు, కాబట్టి టీ అందరికీ పడదు. సో బెటర్ యూ చూస్ విచ్ ఎవర్ టీ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ ఓవర్ విచ్ ఇస్ హెల్దీ ఫర్ యూ. అండ్ నెక్స్ట్, కాఫీ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, యువర్ లివర్ స్టేస్ హెల్దీ, అన్ని విధాలుగా కాఫీ చాలా చాలా చాలా బెనిఫిట్ అనేది. కాన్సన్ట్రేషన్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి డిసైడ్ టీ ఆర్ కాఫీ ఏదేమైనా టైంకి తాగండి, బికాస్ 4:35 దాటి తాగితే మాత్రము డిన్నర్ టైం ఎఫెక్ట్ అవుతుంది, యూ వోంట్ ఫీల్ హంగ్రీ అని కూడా అంటారు చాలామంది. సో సిన్స్ ఇట్స్ టీ అండ్ కాఫీ టైం, లెట్స్ హ్యావ్ అ సాంగ్ అబౌట్ కాఫీ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: స్టూడియో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 130వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలనే తన సూచనలు పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఉన్నత విద్యాభ్యాసం చేసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో రేపటి నుంచి జమ కానున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఈరోజు ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ లెవెల్ కమిటీతో సమావేశమవుతారు. 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. ఈరోజు హైదరాబాద్ బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్ హ్యామ్ రోడ్స్ పైలాన్ ఆవిష్కరణ, తాగునీటి పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సాయంత్రం నల్గొండలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 42 పెద్ద పులులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటి కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. విమెన్స్ సింగిల్స్లో దేవికా సెహ్వాగ్ కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. 420 స్టూడియో క్లాక్ లో టైమ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఓ ఎల్టీ అండ్ కాఫీ టైంతో పాటు మనకి కొంచెం మంచి ఇంకి పక్కన స్నాక్స్ ఉండాలి కాబట్టి ఐడియలీ 4-5 స్నాక్స్ టైంగా డిక్లేర్ చేసేయచ్చేమో. ఎస్, స్నాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎంత హెవీ మీల్ తిన్నా, ఎనీ టైమ్స్ డేలో ఫుడ్ తిన్నా సరే, స్నాక్స్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్. స్నాక్స్ అనగానే మనకి క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోయి అదేవిధంగా మంచి ఎగ్జైటింగ్ మూడ్ని క్రియేట్ చేస్తాయి. మోర్ ఓవర్ కడుపు నింపే పనికన్నా ఒక మూడ్ ఎన్హాన్స్మెంట్ స్నాక్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటాయి. సో క్విక్గా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి అని అంటే యూజువలీ హెల్తీ కాంపోనెంట్స్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందేమో, ప్యాకేజ్డ్ స్నాక్స్ కన్జ్యూమ్ చేయాలేమో బికాజ్ దే ఆర్ టైమ్ సేవింగ్ కాబట్టి అని అనుకుంటాము. బట్ స్నాక్స్లో కూడా హెల్తీ ఆప్షన్స్ మనము క్యూరేట్ చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు చూస్తే రోస్టెడ్ ఓట్స్ పౌడర్ లేదంటే రాగి అండ్ ఏమంటారు మిల్లెట్స్ రోస్ట్ చేసి పౌడర్ చేసి మొత్తము మైదా ఇంగ్రీడియంట్స్ లేకపోతే బేసన్ని కంప్లీట్గా అవి రీప్లేస్ చేస్తున్నాయి. టేస్ట్ కూడా ఈక్వల్లీ వస్తున్నాయి ఈ స్నాక్స్తో. సో మైదాని ఎలిమినేట్ చేయాలి అని అంటే ఓట్స్ని రోస్ట్ చేసి దాన్ని ఫైన్ పౌడర్గా చేసి యూ కెన్ యూజ్ ఇట్ అబ్సల్యూట్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ మైదా. అండ్ స్నాక్స్ ఎలా ఉండాలి, క్విక్గా సాటిస్ఫైయింగ్గా అండ్ ఈజీగా ఉండాలి. దే షుడెంట్ బి వెరీ కాంప్లికేటెడ్. ఇట్లా కాంప్లికేటెడ్ అంటే కర్రీ వేసుకొని సాంబార్ వేసుకొని కలుపుకొని తినాలి, నో, జస్ట్ ఒక మెయిన్ ఐటమ్ విత్ సమ్ డిప్ ఉంటే చాలు. సో రకరకాల స్నాక్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. బై డిఫాల్ట్ బ్లైండ్గా స్నాక్స్ కావాలి అని అంటే పకోడీ వస్తుంది, లేదు కిడ్స్కి చిప్స్, ఆలు చిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో ఆలు అగైన్ కార్బ్స్ అనుకుంటే మాత్రము లిమిటెడ్ క్వాంటిటీలో వాళ్ళకి ఇవ్వడం మంచిది. బట్ అదర్వైజ్ ఇఫ్ వి సీ ఇండియా ఎంత డైవర్సిఫైడ్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్, కల్చర్, అటైర్, ఫుడ్, స్నాక్స్ విషయంలో కూడా చాలా డైవర్సిటీ ఉంది మన కంట్రీలో. ప్రతి రీజన్కి, ఇన్ఫ్యాక్ట్ ప్రతి సిటీకి ఒక సిగ్నిఫికెంట్ స్నాక్ ఉంటుంది. సో అవి ఎక్స్ప్లోర్ చేసి ఎప్పుడన్నా అవి కూడా ట్రై చేయడం మంచిది. సో అలాంటి ఆప్షన్స్ ఏమన్నా ఉంటే లెట్ మీ గివ్ ఇట్ టు యూ ఫ్యూ. బిఫోర్ దాట్ లిసన్ టు దిస్ అమేజింగ్ సాంగ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ రాజే నందిని.

0: ರೇನ್ಬೋ 101.9.
1: వెల్కమ్ బ్యాక్. 4:28 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్నాక్స్ అనగానే వి ఆల్ స్టార్ట్ డ్రూలింగ్. ఎస్, అది చాలా ఇన్వాలంటరీ యాక్షన్. బికాస్ స్నాక్స్ ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. కొంచెం ఆకలి తీరడానికి లేకపోతే అలా టైంపాస్కి కూడా స్నాక్స్ తింటూ ఉంటాము. సో కమింగ్ టు డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ఇండియా, డైవర్సిఫైడ్ స్నాక్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఐటమ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. బట్ ప్రతి సిటీలో ఒక స్పెసిఫిక్ ఫేమస్ స్నాక్ లేదా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. సమ్టైమ్స్ ఆ స్నాక్ పేరు చెప్తే సిటీ గుర్తొస్తుంది. ఇట్ షుడ్ యాక్చువల్లీ బీ వైస్ వర్సా. ఓ, పలానా సిటీలో పలానా ఫుడ్ బాగుంటుంది అనడం చాలా కన్వెన్షనల్. కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్ చెప్తే ఓ ఇది అక్కడ దొరుకుతుంది, ఇది తినడానికి ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళాలి అనిపించడం ఇంకొక లెవెల్. సో ఇప్పుడు నేను ఫుడ్ ఐటమ్స్ చెప్పి ఆ తర్వాత సిటీ ప్లేసెస్ చెప్తాను. కమింగ్ టు నార్త్ ఇండియా, చోలే భటూరా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఢిల్లీ. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఢిల్లీ చోలే భటూరా వరల్డ్ మొత్తంలో దొరుకుతుంది. బట్ స్టిల్ ఢిల్లీ హ్యాజ్ ఇట్స్ అథెంటిక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. చాలా టేస్టీ చోలే భటూరా, ఎగ్జాక్ట్ యాక్చువల్ చోలే భటూరా తినాలి అంటే డెఫినెట్లీ ఢిల్లీ వెళ్ళినప్పుడు యూ షుడ్ డోంట్ మిస్ దిస్. నెక్స్ట్ వచ్చేసి

గలోటీ కబాబ్. ఎస్, గలోటీ కబాబ్ కూడా ఒక కైండ్ ఆఫ్ కబాబ్. అండ్ వీ ఆల్ నో దెర్ ఇస్ అ సిటీ ఆఫ్ కబాబ్ విచ్ ఇస్ లక్నో. లక్నో ఇస్ కాల్డ్ అ సిటీ ఆఫ్ కబాబ్స్ అండ్ అక్కడ గలోటీ కబాబ్ ఈజ్ హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ అమృత్సరీ కుల్చా. ఈ కుల్చా పేరులోనే అమృత్సరీ ఉంది కాబట్టి అఫ్కోర్స్ మనకు అమృత్సర్లో దొరికే అమేజింగ్ స్ట్రీట్ ఫుడ్ ఇస్ అమృత్సరీ కుల్చా. నెక్స్ట్ వచ్చేసి పేట. మనకి యాష్ గాడ్తో చేసేది ఈ స్వీట్ అండ్ అది ఆగ్రాలో దొరుకుతుంది. ఆగ్రా పేట ఈజ్ హ్యాండ్స్ డౌన్ ఫేమస్. వింటర్ మెలన్ అంటే మనకి యాష్ గాడ్తో చేసే ఈ స్వీట్ సాఫ్రాన్ అంటే కుంకుమ ఇంకా పాన్ ఫ్లేవర్స్లో దొరుకుతుంది అన్నమాట. కమింగ్ టు వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా, వడపావ్. నాకు తెలిసి నేను పేర్లు చెప్తున్నప్పుడు చాలామందికి ఆ సిటీస్ పేర్లు లేదంటే ఆ స్టేట్ పేరు అఫ్కోర్స్ స్ట్రైక్ అయిపోతుంది. అండ్ వడాపావ్ అనగానే హ్యాండ్స్ డౌన్ ఇట్ హ్యాస్ టు బి ముంబై. నెక్స్ట్ వచ్చేసి పోహా జిలేబీ, అంటే అటుకులతో జిలేబీ. ఇది ఇందోర్లో దొరుకుతుంది, ఇది కొత్తది, నేను ఇవాళ వింటున్నది. నెక్స్ట్ ఢోక్లా. ఢోక్లా అనగానే గుజరాత్. గుజరాతీ పీపుల్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎట్ ఎనీ టైమ్ ఢోక్లా హ్యాస్ టు బి దేర్. తర్వాత మన సౌత్ ఇండియాకి వచ్చేస్తే ఉస్మానియా బిస్కెట్స్. ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్స్ హ్యాస్ టు బీ ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ ఇడియప్పం. ఇడియప్పం అగైన్ పేరుతోనే మనకు అర్థమైపోతుంది, ఇట్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు, చెన్నై ఆఫ్ కోర్స్. నెక్స్ట్ బనానా చిప్స్. కేరళ శబరిమలై ఎంత ఫేమస్సో అక్కడి బనానా చిప్స్ కూడా అంతే ఫేమస్. సో కోజికోడ్లో దొరికే బనానా చిప్స్ ఆర్ ఫ్రమ్ కేరళ. మూవింగ్ ఆన్ టు ఈస్ట్ ఇండియా, జల్మురి అంటే ఒక రైస్తో చేసిన ఒక ఏమంటారు భేల్పూరి కైండ్ అంట. అండ్ అది కోల్కతాలో దొరుకుతుంది. సో యా, దట్స్ అ న్యూ థింగ్ అగైన్. జల్మురి అంటారు ఇక్కడ, ముర్మురాలు అంటాం కదా, అక్కడ సేమ్ ముర్మురాలతో చేసే ఒక కైండ్ ఆఫ్ చుడవా టైప్ ఈజ్ జల్మురి. నెక్స్ట్ దహీబరా ఆలుదమ్ ఫ్రమ్ కటక్, కటక్ ఒరిస్సా. సో దహీబరా ఆలుదమ్ ఇది ఆలు అండ్ యోగర్ట్తో చేసే ఒక స్నాక్ ఐటమ్ ఫ్రమ్ ఒరిస్సా. నెక్స్ట్ వచ్చేసి లిట్టి చోకా, అగైన్ పాట్నా బీహార్. బీహార్ నుంచి వచ్చారు పలానా వాళ్ళు అనగానే ఫస్ట్ ప్లీజ్ లిట్టి చోకా చేస్తారా, లిట్టి చోకా చేయడం మీకు వచ్చా అని అడుగుతూ ఉంటారు. లిట్టి చోకా అది కట్టెల పొయ్యి మీద చేస్తారు, దాంట్లో ఉండే స్మోక్ ఎఫెక్ట్ ఓ మై గాడ్, తిన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్పచ్చు. ఇవన్నీ తినడానికి కూడా కొన్నిసార్లు ట్రిప్ వేయడం బాగుంటుంది. ఆ ప్లేస్లో ఒక మాన్యుమెంట్ చూడడానికో టెంపుల్ చూడడానికో వెళ్ళడం ఈజ్ ద మోస్ట్ కన్వెన్షనల్ థింగ్, బట్ పలానా ప్లేస్లో ఫుడ్ ట్రై చేయడానికి వెళ్ళడం ఓన్లీ లెజెండ్స్ క్యాన్ డూ ఇట్. అండ్ అఫ్కోర్స్ ఐ టోటలీ ఇన్సిస్ట్, కొన్నిసార్లు ఓన్లీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రిప్స్ ప్లాన్ చేయండి. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో.

4:40 ಕ್ಲಾಕ್ ಲೋ ಟೈಮ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಓವೆಲ್, ಮೂವಿ ಅಪ್ಡೇಟ್ಸ್ గురించి మాట్లాడుకుంటే ఈ మంత్ లో లాస్ట్ మంత్ లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి ఓవర్ ద వీకెండ్, బి ఇట్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ. థియేటర్స్ గురించి మాట్లాడుకుంటే మా ఇంటి బంగారం ఆల్మోస్ట్ 71.5 crores రీచ్ అయ్యి అమేజింగ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. దెన్ పెద్ది ఈజ్ ఆల్సో మేకింగ్ రియలీ గుడ్ ఇన్ ద బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ అక్కినేని అఖిల్ లెనన్ మూవీ కూడా థియేటర్స్లో బాగానే నడుస్తుంది. కమింగ్ టు ది అప్కమింగ్ రిలీజెస్, వారణాసి ఫస్ట్ ఇంటర్నేషనల్లీ లుక్ రివీల్ జరిగింది ఆఫ్ మహేష్ బాబు. నెక్స్ట్ వారణాసి ఫోటోగ్రఫీ షూట్ కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఎండ్ అవుతుంది అని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పారు. అండ్ కమింగ్ టు చిరంజీవిస్, విశ్వంబర జులైలో రిలీజ్కి రెడీగా ఉంది. సో మూవీ బఫ్స్, keep yourself geared up, there's a lot happening in the coming future. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. stay tuned.

వెల్కమ్ బ్యాక్. 4:56 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో 5:00కి మనము న్యూస్ హెడ్లైన్స్ వింటాము. ఆ తర్వాత 5:30 నుంచి 5:45కి వరకు తాజా ట్యూన్స్తో మళ్ళీ మీ ముందు వస్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హర్మని ప్రదానం చేశారు. సుస్థిర అభివృద్ధితో చూపిన నాయకత్వాన్ని గుర్తుగా మోదీని అవార్డుతో సత్కరించామని ఆయన పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయడం ద్వారా స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి కూడా యోగా మహత్తరమైన మార్గదర్శని ప్రధానమంత్రి.

పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి కూడా యోగా మహత్తరమైన మార్గదర్శని ప్రధానమంత్రి చెప్పారు. నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని కూడా మోదీ చెప్పారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనమైన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. జపాన్లో మరోసారి శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమూరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పివి నరసింహారావు విగ్రహాలకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ జ్ఞానభూమి వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9
1: 5:03 స్టడీ క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్ టు తాజా ట్యూన్స్. ఇప్పుడు మనం మన ఫేవరెట్ మ్యూజిక్ బ్యాక్ టు బ్యాక్ వినబోతున్నాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సాంగ్ రికమెండేషన్స్ మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ నంబర్ వచ్చేసి 9140232348222. మీకు ఏమైనా సాంగ్ వినాలని ఉంటే డూ వాట్సాప్ మీ ఆన్ ద నంబర్ 9140232348222. యూ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో స్టే ట్యూన్డ్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9.
1: 5:08 o'clock లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందనీతో. ఒకరోజు అంట అర్జునుడు కృష్ణుని అడిగాడట, గోడ మీద ఏదైనా మెసేజ్ రాయి, ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే బాధలో చదివితే ఆనందాన్ని కలిగించాలి, ఆనందంలో చదివితే బాధని కలిగించాలి అని అడిగాడట. అప్పుడు కృష్ణుడు ఆలోచించి ఒక మెసేజ్ రాశాడు. అదేంటంటే, ఈ సమయము శాశ్వతం కాదు అని రాశాడంట. కరెక్టే కదా, లైఫ్ అనేది ఒక సైకిల్లో నడుస్తూ ఉంటుంది. డే ఎలా అవుతుందో రాత్రి కూడా చీకటి అలాగే అవుతుంది. పొద్దున సూర్యుడు వస్తాడు, రాత్రి చంద్రుడు వస్తాడు అన్నది మన జీవిత సత్యం. అండ్ మన లైఫ్లో కూడా హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అలా రొటేట్ అవుతూనే ఉంటాయి ఇన్ ఫేజెస్. అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు అతిగా ఆనందపడద్దు, అన్నీ మనకి అనుకూలంగా జరిగినప్పుడు అతిగా నిరాశ కూడా పడకూడదు అన్నమాట. సో కృష్ణుడు అలా అర్జునుడికి బాధలో ఆనందాన్ని కలిగించేది, ఆనందంలో బాధని కలిగించే విషయము ఇది శాశ్వతం కాదు అని రాసి చెప్పాడట కదా. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 5:10 to 8 o'clock లో టైం.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: I like it. చెప్పు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలా?
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9
1: 5:36 టు 2 o'clock లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. మనకి ఈ రోజుల్లో కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎలా నమ్మాలో తెలియట్లేదు, నమ్మినా 100% నమ్మాలో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. మన చుట్టూ అంత జరుగుతుంది కాబట్టి అలా అని ప్రతి ఒక్కరు మనకి నమ్మక ద్రోహం చేస్తారా అంటే అది కాదు. కానీ జాగ్రత్తగా ఉండటము మన కంట్రోల్లో ఉంటుంది, ఆ తర్వాత మనం ఏమీ చేయలేం కదా. కమింగ్ విత్ ట్రస్ట్, అటాచ్మెంట్స్ కూడా ఎక్కువైపోతాయి. మనం అటాచ్ అయితే ట్రస్ట్ చేస్తాము, లేదా ట్రస్ట్ చేస్తే అటాచ్ అవుతామా? ఇది నెవర్ ఎండింగ్ క్వశ్చన్. బికాస్ కోడి ముందా గుడ్డు ముందా అంటే దానికి మేబీ ఆన్సర్ ఒకరోజు వచ్చేయచ్చేమో, బట్ ట్రస్ట్తో అటాచ్మెంట్ వస్తుందా, అటాచ్మెంట్స్తో ట్రస్ట్ వస్తుందా అన్నది మాత్రము ఎవరి పర్స్పెక్టివ్కి వాళ్ళకి అది డిఫైన్ అయ్యి ఉంటుంది. వెల్ కమింగ్ టు అటాచ్మెంట్స్, ఎవరితో అటాచ్ అవ్వాలి, ఎంత అటాచ్మెంట్స్ పెట్టుకోవాలి, యూజువలీ మనుషులతోనే కాకుండా వస్తువులతో కూడా అటాచ్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. స్కూల్ నుంచి లాస్ట్ డే మనము స్కూల్కి అటాచ్ అయిపోతాము, ఆఫీస్లో కూర్చునే ప్లేస్, యూజ్ చేసే వాటర్ బాటిల్, ఉండే మనుషులు, వీళ్ళందరితో అటాచ్ అయిపోతాము. ఏదో ఒక రోజు జాబ్ స్విచ్ చేయాలి అని తెలిసినప్పుడు అప్ప అనిపిస్తుంది కదా. సో మనకి తెలియకుండానే వి గెట్ అటాచ్ టు పీపుల్, బట్ ఎంత అటాచ్మెంట్స్ ఉన్నా మనల్ని మనం మాత్రం కోల్పోకూడదు ఆ అటాచ్మెంట్స్లో. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బీ డిటాచ్డ్ అండ్ అటాచ్డ్. సో అది మనమే డిఫైన్ చేసుకోవాలి, ఎవరితో అటాచ్మెంట్ ఉంచుతున్నాము అండ్ డిటాచ్మెంట్లో కూడా ఎట్లా ఉండాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వస్తువుతో అటాచ్మెంట్ పెంచుకున్నాం అనుకోండి, అది ఒక రోజు లేకపోతే మన లైఫ్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుంది. బీట్ అ గ్లాస్ బాటిల్, అది ఏదో ఒక రోజు పగిలిపోతుందని తెలుసు. మన చేతులతో కాకపోయినా ఇంకెవరి చేతులతోనైనా పలగచ్చు, లేకపోతే మిస్ప్లేస్ అవ్వచ్చు. అందుకు బాటిల్స్తో అటాచ్మెంట్ కొంచెం రిస్కీ, ఎందుకంటే మనం ఒక చిన్న బాటిల్తో డిస్టర్బ్ అయిపోవాలి, డిస్టర్బ్ అవ్వాలి చెప్పండి, ఇట్స్ నాట్ నీడెడ్. సో దేంతో అటాచ్మెంట్ పెంచుకుంటున్నామో కొంచెం కంట్రోల్డ్ అటాచ్మెంట్స్ ఉంటే మంచిది, బికాస్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్ అరౌండ్ ది వరల్డ్ రెడీ టు బ్రేక్ థింగ్స్. వెల్, ఈ విషయానికి వస్తే మనం కూర్చొని మనతో మనము కొన్నిసార్లు మాట్లాడుకోవాలి. మనం లేకపోతే మన లైఫ్లో ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే పర్సన్ ఎవరో అది మనకు తెలుస్తుంది. ఫిజికల్గా మన చుట్టూ లేకపోయినా మన కన్సైన్స్, మన మనస్సాక్షి అనేది చెప్తుంది మన వల్ల ఒకరి లైఫ్ డిస్టర్బ్ అవుతుంది మనం లేకపోతే. అలాంటి పీపుల్, ఒక 2 to 3 పీపుల్ని పిక్ చేసుకొని జస్ట్ లివ్ యువర్ లైఫ్ ఓన్లీ ఫర్ దెమ్, అండ్ మిగతా వాళ్ళందరినీ ఎలా ఉన్నారో అలా వదిలేయండి. మీరు పట్టించుకోవాలన్నా కూడా ఈ 3-4 గురించే పట్టించుకోండి. ఇవి 3-4 ఏమనుకుంటారో అని ఆలోచించండి. 4 ఏమనుకుంటారో, సమాజం ఏమంటుందో అన్నవన్నీ క్రాప్, జస్ట్ గెట్ ఓవర్ ఇట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన పీస్ ఆఫ్ మైండ్ అండ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఫార్ అస్, జస్ట్ వాళ్ళు మాత్రమే చాలు. You're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9 5:39 studio clock low time. Stay tuned.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: స్టూడియో క్లాక్ లో టైం 5:45. ఇప్పుడు మనము ఇదే మన చట్టం శీర్షికలో అడ్వకేట్ వల్ల సమస్య వస్తే తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే ఏం చేయాలి అన్న అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతుంటారు. ఈ అడ్వకేట్ ద్వారా వెళ్ళేటప్పుడు, అంటే సరైన ఆర్థిక స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఎవరైనా అడ్వకేట్ని సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ సర్వీసెస్ ఆర్థిక స్తోమత లేనటువంటి క్లయింట్లు ఫ్రీగా పొందాలంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వారు అర్జీ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను లీగల్ సర్వీసెస్ అథారిటీ అపాయింట్ చేసి ఈ క్లయింట్ యొక్క కేసును వాదించే విధంగా వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను పంపిస్తారు.
0: అలా అడ్వకేట్ గా వీరి తరఫు నుంచి కోర్టులో వాదించే వాళ్ళకి పేమెంట్ ఎవరిస్తారు?
1: ప్రతి జిల్లాకు ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొంత డబ్బు ఉంటుంది, అంటే కాస్ట్ల రూపేణ జమకూరినటువంటి డబ్బు ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబ్బు. ఆ డబ్బులోంచి నామినల్ ఫీ అడ్వకేట్ రెమ్యునరేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ కు పే చేస్తుంది.
0: అంటే మన కేసు కంటూ ఏదైతే అడ్వకేట్ నియమింపబడ్డాడో వాళ్ళకి నామమాత్రంగా కొద్దో గొప్ప ఫీజ్ అనేది గవర్నమెంట్ ద్వారానే చెల్లింపబడుతుంది. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని సమస్యలు కంచె చేయను వేస్తే అన్న సంధాన, కొన్ని చోట్ల అడ్వకేట్ ని నమ్మి డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం గానీ, వాళ్ళు చెప్పిన ఫీజు అన్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలము ఒక అడ్వకేట్ నిర్లక్ష్యం వల్లనో లేదంటే తప్పుదారి పట్టించడం వల్ల నష్టం జరిగినట్లయితే, అది అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ చేసిన తప్పు వల్లే నాకు ఈ నష్టం జరిగింది అని భావిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ ద్వారా క్లయింట్ కు నష్టం జరిగితే 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. బార్ కౌన్సిల్ ఆ పర్టికులర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ కు అప్రోచ్ అయ్యి అక్కడ బార్ కౌన్సిల్ కు కంప్లైంట్ ఇస్తే, మరి ఆ కంప్లైంట్ వారు ప్రొసీజర్ ప్రకారంగా క్లయింట్ దగ్గర నుంచి తీసుకుని మొట్టమొదటి చర్యగా అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ గురించి నోటీస్ పంపిస్తారండి. 15 డేస్ టైం పెడతారు. అడ్వకేట్ కామెంట్స్ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో 25 మెంబర్స్ జనరల్ బాడీ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ప్రకారంగా ఈ కేసెస్ అన్ని లిస్ట్ చేసి అక్కడ బార్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫిట్ కేసు డిసిప్లినరీ కమిటీకి పంపించాలి ప్లస్ ప్రాథమిక విచారణ చేసి ఇందులో సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ వారు డిసిప్లినరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అక్కడికి రిఫర్ చేస్తారు.
0: అనంతసేన్ రెడ్డి గారు, మామూలుగా ప్రతి కోర్టులో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది, మీ బార్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందండి?
1: బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రెమిసెస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఉన్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి ఉంటుందో అక్కడనే బార్ కౌన్సిల్ ఉంటుంది.
0: ఈ బార్ అసోసియేషన్ వేరు, బార్ కౌన్సిల్ వేరు.
1: ప్రజల అపోహలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కోర్టుకు ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, ఆ పర్టికులర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల సమూహం అంతా ఒక్క దగ్గర చేరి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ రాష్ట్రం యొక్క బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేస్తే అది బార్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి కోర్టులో, ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంది, ఎల్బీనగర్ లో మెయిన్ కోర్టు ఉంటుంది, అక్కడ ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది, కుషాయిగూడలో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ముఫసిల్ కోర్ట్స్లో వికారాబాద్ ఉంది, వికారాబాద్ లో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ కౌన్సిల్ అనేది రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. బార్ కౌన్సిల్ ఏమో ఒక చట్టబద్దమైనటువంటి సంస్థ, 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి సంస్థ. బార్ అసోసియేషన్ ఏమో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి అసోసియేషన్.
0: మనం ఏదో ఒక కేసులో అడ్వకేట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వకేట్ ద్వారా మనకు నష్టం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వల్లనో అతని చర్య

0: వాళ్ళను అనిపించినప్పుడు కంప్లైంట్ ఇస్తే, మీరు చెప్పినట్టు ఆ కంప్లైంట్ ఆ కౌన్సిల్ మెంబర్లో ఉండే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి ఆ లిస్ట్ అయిన కంప్లైంట్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి పరిశీలించి ఇది సహేతుకంగా ఉంది, ఇది డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ కేసును డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తాం. ఆ డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందండి?
1: డిసిప్లినరీ కమిటీకి ఈ కేసు రిఫర్ చేయగానే డిసిప్లినరీ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారండి. సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్ గా ఉంటాడు, ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ ఉంటాడు, తర్వాత ఇంకొక కోఆప్టెడ్ మెంబర్ ఉంటారు. ఈ డిసిప్లినరీ కమిటీ ఇమీడియట్ గా అడ్వకేట్ కు నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసి ఒక 15 రోజుల గడువు పెడుతుంది. 15 రోజుల లోపల వారు డిసిప్లినరీ కమిటీ ముందు అపియర్ అయి వారు సమాధానం చెప్పుకోవాలి.
0: అంటే ఆ కంప్లైంట్ కి సంబంధించిన కంటెంట్స్, అంటే ఏమైతే వారిపైన అభియోగం మోపబడిందో దానికి ఒక రకమైన రిప్లై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం అందిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది?
1: ఆ సమాధానము అందిన తర్వాత కంప్లైంట్ తో జతపరిచినటువంటి సాక్ష్యాలు, రిప్లైతో జతపరిచినటువంటి సాక్ష్యాలన్నీ పరిశీలించి ఒకవేళ చట్టబద్దంగా కంప్లైనెంట్ ను తర్వాత రెస్పాండెంట్ ను ఇద్దరిని అడుగుతాం, ఇంకేమైనా సాక్ష్యం ఉందా, బోన్లో ఎక్కి సాక్ష్యం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే బోన్లో వాళ్ళ ఓత్ పైన సాక్ష్యం తీసుకుని రికార్డ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
0: అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో జరిగే పద్దతిలానే ఉంటుందేమో.
1: క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అండి. సివిల్ కోర్టులో ఏ విధంగా ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం డిసిప్లినరీ కమిటీలో.
0: మామూలుగానే చట్టపరమైన అవగాహన లేకనే ఒక అడ్వకేట్ ని మనం ఎంగేజ్ చేసి మన కేసును పోరాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు. ఇలా అడ్వకేట్ ద్వారా ఇబ్బంది పడి మోసానికి గురయ్యో లేదంటే నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీలో, బార్ కౌన్సిల్లో ఉండే డిసిప్లినరీ కమిటీలో తన కేసుని వాదించి నిరూపించుకోవడానికి కావలసినంత చట్టపరమైన జ్ఞానం ఉండకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైనా సహాయకుడు అంటే ఒక అడ్వకేట్ ని తమ కేసుని, తనకు జరిగిన నష్టాన్ని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనే డిసిప్లినరీ కమిటీకి చెప్పుకోవడానికి పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందా?
1: ఎస్ అండి. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ డిసిప్లినరీ కమిటీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సివిల్ కోర్ట్ అండి. సివిల్ కోర్ట్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ డిసిప్లినరీ కమిటీ ముందు ఉంటుంది. అడ్వకేట్ ను క్లయింట్ అవేర్నెస్ లేనటువంటి క్లయింట్ ఎంగేజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్, ఈవెన్ అడ్వకేట్ కూడా తను సొంతగా వాదించుకోలేని పరిస్థితుల్లో ఆయన కూడా రెస్పాండెంట్ ఎవరి పేరు మీద అయితే అభియోగాలు ఉంటాయో ఆ అడ్వకేట్ కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకుని వాదించుకోవచ్చు. సేమ్ సివిల్ కోర్ట్ ప్రొసీజర్, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ బోత్ సైడ్స్ కెన్ ఎంగేజ్ అడ్వకేట్ అండి. స్థోమత లేనటువంటి పిటిషనర్స్ కు బార్ కౌన్సిల్ తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మేము అక్కడ బార్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నాకు స్థోమత లేదు, నేను అడ్వకేట్ ను పెట్టుకోలేను, నాకు అడ్వకేట్ సహాయం కావాలి అని సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకుంటే బార్ కౌన్సిల్లో ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, అందులో నుంచి ఒక అడ్వకేట్ కు ఈ కేసు ఎంట్రస్ట్ చేస్తాం.
0: అడ్వకేట్ అనంతసేన్ రెడ్డి గారు, ఇలా కేసు పూర్వాపరాలు విచారించి ఇరుపక్షాల సాక్ష్యాలను గమనించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీ, బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఏ రకమైన తీర్పును ఇచ్చి ఈ కంప్లైనెంట్ కి సహాయం చేయగలదు?
1: డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ ఇక్కడ తప్పు ఉన్నది, మరి అడ్వకేట్ క్లయింట్ కు మోసం చేసిండు, సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ తన క్లయింట్ పట్ల అడ్వకేట్ చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అడ్వకేట్ ను టెంపరీగా బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారము డిసిప్లినరీ కమిటీకి ఉంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, పర్మనెంట్ రిమూవల్ ఫ్రమ్ ది రోల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ, అంటే ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేస్తుంది.
0: అంటే ఆ జరిగిన నష్టం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పనిష్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. అలా డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని వారికి జరిగిన నష్టానికి గాను డామేజెస్ దావా వేయడానికి ఎక్కడికి వెళ్లాలంటారు? బార్ కౌన్సిలే డామేజెస్ అవార్డు చేస్తుందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లాలా?
1: కొన్ని సందర్భాలలో విచారణ జరిగేటప్పుడు క్లయింట్ ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకుని డిసిప్లినరీ కమిటీయే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ కు డైరెక్షన్ ఇచ్చి నీ వల్ల

0: నీ క్లయింట్ ఇంత నష్టపోయిండు కాబట్టి ఇంత అమౌంట్ అతనికి మీరు ఇవ్వాలనే డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఏ అమౌంట్ అయినా గానీ ఆర్డర్లోనే క్లయింట్కి మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి డామేజెస్ దావా వేసుకోమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిసిప్లినరీ కమిటీ అటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అక్కడ సూట్ నంబర్ అయిపోతుంది, అక్కడ 100% ఆ సూట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, డామేజెస్ సూట్. కొన్ని సందర్భాలలో బార్ కౌన్సిలే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బార్ కౌన్సిల్ కంపెన్సేషన్ అవార్డ్ చేయలేని పక్షంలో, ఇది సహేతుకమైనటువంటి ఈ కంపెన్సేషన్ పొందే అవకాశం ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళమని క్లయింట్కు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో క్లయింట్ అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ క్లయింట్కు అక్కడ దావా వేస్తే అతను 100% దావా గెలిచే అవకాశం ఉంటుంది.
1: ఆల్రెడీ ఒక క్వాజి జ్యుడిషియల్ అథారిటీ వారు చేసిన చర్య పట్ల పూర్తిగా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత డామేజెస్ అనేది ఎంత కావాలి అనేది నిర్ణయించుకుని కోర్టుకు పోయినట్లయితే ఆ కేసుని సివిల్ కోర్టు విచారించి వీరికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనేది
0: నిర్ణయింపబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఎవిడెన్స్ సివిల్ కోర్టులో ఎవిడెన్స్ అంతా పొందుపరిచి అక్కడ మళ్ళీ అడ్వకేట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు.
1: కాబట్టి కంచే చేను వేసిందని భయపడాల్సిన పని లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వెసులుబాటు
0: చట్టంలో ఉంది
1: కాబట్టి దానికోసం కావలసిన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల పట్ల ఉంది.
0: ఎప్పుడు ఆ రాష్ట బార్ కౌన్సిల్ మోసపోయినటువంటి క్లయింట్లకు అండగా ఉంటుంది. దాదాపు చాలా కంప్లైంట్లు బార్ కౌన్సిల్కి వస్తాయి. ప్రతి 3 నెలలకు ఒక 100 నుంచి 150 కంప్లైంట్లు మేము విచారణ చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్ కు పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ ను రోల్స్ పై నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా.
1: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
0: ఎస్ సార్,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
0: నమస్తే. థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన ఎడ్యుకేట్ వల్ల సమస్యలు వస్తే అనే అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మన ఈ రోజు మన రిమ్ జిమ్ హైదరాబాద్ షోని మొదలు పెట్టడానికి మరి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్ సరదా సరదాగా ఈరోజు మన రంజిమ్ హైదరాబాద్ షోలో మరి ముందుగా కలర్స్ ఆఫ్ ఇండియాలో మంచి మంచి అందమైన మాటలు మాట్లాడుకుంటూ అందమైన పాటలు విందాం. మరి ఓన్లీ తెలుగే కాదు హిందీ సాంగ్స్ కూడా డెఫినెట్గా మనం విందాము. ఆ తర్వాత మరి హెలో రెయిన్బో కార్యక్రమంలో మీ మనసులో మాట నాతో పాటు శ్రోతలంతతో పంచుకునే సరదా కార్యక్రమం ఆ తర్వాత 8 గంటలకి. మరి ఈరోజు మన జూన్ నెలలో ఆఖరి ఆదివారం కాబట్టి మన దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం. మరి మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం తెలుగు అనువాదం పునఃప్రసారం జరుగుతుంది ఈరోజు 8 గంటలకి. ఆ తర్వాత 8:30 నుంచి తెలంగాణలో హ్యాపీ హ్యాపీగా మన తెలంగాణ

ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం. తెలుగు అనువాదం పునఃప్రసారం జరుగుతుంది ఈరోజు 8 గంటలకి. ఆ తర్వాత 8:30 నుంచి తెలంగాణలో హ్యాపీ హ్యాపీగా మన తెలంగాణకి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ అలా అలా మరి మంచి మంచి పాటలు వింటూ మాటలు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేద్దాము. అలా చేయాలి అంటే మంచి పాటతో స్టార్ట్ చేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ జయలవకుశ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: దేవిపుత్రుడు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము రెమ్ జెమ్ హైదరాబాద్ షోలో, అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ముందుగా కలర్స్ ఆఫ్ ఇండియాలో డేకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి డెఫినెట్ గా మాట్లాడుకుంటాం కదా. సో మరి ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, అఫ్ కోర్స్ ఈ రోజు ఏంటి అంటే అందరూ సండే అని చెప్తారనుకోండి, అది కాకుండా కూడా మరి నేషనల్ పల్స్ పోలియో డే అనమాట. 2026 సంవత్సరంలో మరి ఈ రోజు పల్స్ పోలియో డే అంటే నార్మల్గా డెఫినెట్గా మనకు తెలుసు, 5 ఏళ్ళకి అంటే కింద ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పల్స్ పోలియో డ్రాప్స్ వేయిస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా అఫ్కోర్స్ కొంతమంది 6th ఇయర్ కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వేయించడం జరుగుతుంది డాక్టర్స్ అడ్వైస్తోనే. అయితే యూనో చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో మేము మిస్ అయిపోతున్నాము, ఏంటి వేయించలేకపోతున్నామని చాలామంది అనుకోవచ్చు. బట్ ఈ రోజులో యూనో మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఎక్కడున్నా యూనో ట్రావెలింగ్లో ఉన్నా అండ్ ఏదైనా కొత్త ప్లేస్లో ఉన్నా ప్రతి చోట ఎక్కడికక్కడ మనకి ఈ డ్రాప్స్ అవైలబుల్ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్లో ఏంటి, బస్ స్టేషన్స్లో ఏంటి, అండ్ వేరే ప్లేస్కి వెళ్ళాము మాకు అవి అందుబాటులో ఉంటాయి లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి కూడా మనకి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఏమీ అడగరు, ఎందుకంటే కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి మీ పిల్లలకి మీరు వేయించుకోవచ్చు. ఈ పోలియో డ్రాప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సి, రెండు చుక్కలే అని అనుకోవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరి మన లైఫ్ టైం మన ఆరోగ్యానికి పనికొస్తుంది కాబట్టి. ఆ 2 డ్రాప్స్ అనేది మరి ఎలాంటి యూనో డిఫరెన్సెస్ రాకుండా హెల్త్లో అండ్ నర్వస్ సిస్టంలో, మన ముఖ్యంగా మరి కాళ్ళకి సంబంధించి పెరాలసిస్ వచ్చేస్తుంది మనకు తెలిసిందే. సో అలాంటివి ఏవి రాకుండా కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ 2 డ్రాప్స్ డెఫినెట్గా మీ అందరూ అందుబాటులో ఉన్నంత వరకు ఎలాగో అలాగా మరి ఈరోజు వేయించాలని కోరుకుంటున్నాను. స్పెషల్గా మరి ఈరోజు దాటితే ఏంటి అని అనుకోవద్దు, హాస్పిటల్స్లో ఎక్కడైనా వెళ్ళి అడిగితే మీరు డెఫినెట్గా మీకు వేస్తారు, డౌట్ ఏమీ పడక్కర్లేదు. సో ఫ్రెండ్స్, మరి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మా తరపు నుంచి మీరందరూ కూడా మరి పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుకుంటూ సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి వింటూనే ఉన్నాడు 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనము నాము రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో కలర్స్ ఆఫ్ ఇండియా సెగ్మెంట్ లో ఉన్నాము. అండ్ మరి యూనో డేకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ అండ్ మంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. ఆఫ్ కోర్స్ ఇందాకే హమ్ తుమ్ హిందీ మూవీ నుంచి మంచి పాట విన్నాము. సో ఫ్రెండ్స్, ఒక చిన్న మరి అనౌన్స్మెంట్ అనమాట మీ అందరి కోసం. ఆఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం 8 గంటలకు జరుగుతుంది. అయితే ఇది కాకుండా ఇంకొక

అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మరి 6:30 మరికొద్ది నిమిషాల్లో అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ వింటారు హిందీ అండ్ ఇంగ్లీష్ లో. మరి ఐసీసీ విమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 జరుగుతూ ఉందన్నమాట. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ లో మ్యాచ్, మరి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వింటారు. డెఫినెట్ గా వింటూ ఉండండి. అలాగే మరి మన షో వచ్చేసి యాప్ లో వస్తుంది, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అనమాట. ట్రాన్స్మిటర్ లో మాత్రం ఈ మ్యాచ్ కి సంబంధించి కమెంటరీ ప్రసారం అవుతుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం, రంగులమయం రచ్చా మూవీ నుంచి సుపైత్ సాంగ్ మీకోసం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ షో ఆర్జే అనుషాతో.

సో ఫ్రెండ్స్, మరేమో మరి మనకు తెలుసు 7 to 8 మనం అందరం కూడా కాలేజ్ షోలో కలుసుకుంటాం. మీ మనసు మాట మాతో పాటు శ్రోతలందరితో పంచుకునే సరదా కార్యక్రమం. మరి అఫ్ కోర్స్ యూనో మనకి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మాత్రమే మన షో వెళ్తుంది, అండ్ ట్రాన్స్మిటర్లో మాత్రం అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ వెళ్తుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో మరి ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 జరుగుతుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనమాట. సో హ్యాపీగా అది వింటూ సరదాగా మనం కూడా మాట్లాడుకుంటూ అండ్ సరదాగా శ్రోతలతో కూడా మాట్లాడదాము అంటే మరి డెఫినెట్గా శ్రోతలు కూడా మేము మాట్లాడతాము అని అంటూ ఉన్నారు. సో మరి ఏం మాట్లాడతారో డెఫినెట్గా మనం తెలుసుకుందాం, కానీ మంచి పాట తర్వాత వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: జులై మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్ మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్ మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. డెఫినెట్ గా మన శ్రోతలందరితో మాట్లాడుకుంటూ ఇంకా రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి కూడా తెలుసుకుందాము. అయితే మరి మనతో ముచ్చటించడానికి శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
1: హలో, అమిత్ షా గారికి శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి రమేష్ గారు,
1: ఎలా ఉన్నారు?
0: సూపర్ అండి, మీరెలా ఉన్నారు?
1: జులై బాగున్నాను మేడం. జులై సాంగ్ చేసరికి తర్వాత ఆగస్ట్, జులై ఆగస్ట్ సాంగ్
0: చేయండి. డెఫినెట్ గా వేద్దాం అండి, దాని ఆ తర్వాత సెప్టెంబర్ కూడా వేసేద్దాం. టాపిక్ అంటే యూనో మనకి హ్యాపీగా వర్షాకాలం స్టార్ట్ అయిందండి కదా, వర్షాకాలంలో స్పెషల్ గా మీరు చేసే పనులు ఏమైనా ఉన్నాయా?
1: స్పెషల్ గా అంటే మా చిన్న పిల్లలు మా మన్మల్లకు ఉన్నారు కదా, మనం కాగితం పడవ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నీళ్ళలో వేసి ఆ పడవల ముందు నా పడవ నీ పడవ ముందు కూర్చుని వాళ్ళ కాంపిటీషన్ వస్తుండే, వాళ్ళు హ్యాపీ చేస్తుంటే మాకు చాలా హ్యాపీ అయింది.
0: నిజం నిజం బాగుంటుంది కదా సరదాగా.
1: వేడి వేడి మిర్చి బజ్జి, వేడి వేడి పకోడి, ఇలాంటి ఇస్తుంది తింటుంటే మజా మజా వస్తుంది.
0: అది అన్ని చేస్తుంటారు అన్నమాట ఇలాంటివన్నీ. అవునా, సూపర్ సూపర్. ఇంకే ఉంటాయండి, మీరే చెప్పాలి విశేషాలు, వర్షాకాలం విశేషాలు. నేను అన్ని చేస్తానండి, అది ఇదంటూ ఏ ఉండదు మనకు, అన్నిట్లోనూ ప్రవేశం. ఏ టు జెడ్ అంతే. అదే అదే యా, అటు ఇటు మొత్తం ఏ టు ఏ అన్నమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి నిజమే కదా, యూనో వర్షాకాలంలో చాలా రకరకాల పనులు మనం చేస్తూ ఉంటాము, మరి మన శ్రోతలు ఏం చేస్తూ ఉంటారు తెలుసుకుందాం. హలో
2: హలో
0: హలో అండి, ఎవరు?
2: నేను రమణయ్యను.
0: రమణయ్య గారు చెప్పాలి, రమణయ్య గారు. అనుషనే చెప్పండి.
2: ఎన్ని ఎన్ని రోజులు కలిసామా నువ్వు తల్లి నాకు
0: కదా. అవునవును, అవునవును అవునండి. అయితే ఏంటంటే యూనో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి జనరల్ గా మనం వర్షాకాలంలో సీజన్ స్పెసిఫిక్ గా చేస్తుంటాం, మరి వర్షాకాలంలో మీరు స్పెషల్ గా చేసే పనులు ఏంటండి? పనులు స్పెషల్ గా ఇవి చేయాలి అవి చేయాలి అంటే ఏవో ఉంటూ ఉంటాయి కదా మనకి.
2: వర్షాకాలంలో ఏం చేస్తామంటే పొలాలకు చీడ పురుగులు ఎక్కువ వస్తాయి, దానికి మందు కొట్టుకోవడము.
0: ఓకే, ఆ వింటున్నానండి. అంటే మీరు చేస్తూ ఉంటారా చేయిస్తూ ఉంటారా?
2: నేను నేను కూడా చేస్తుంటే వాళ్ళు చేస్తారు. నేను అంటే ఇంతకుముందు చేసేవాడి, నేను కూడా చేసేవాడిని కాదు,
0: అది ఇప్పుడు చేయిస్తున్నాం అన్నమాట.
2: ఇప్పుడు చేయిస్తా ఉంటాం, చేయిస్తా ఉంటాను అంటే ఇప్పుడు ఇప్పుడు మా మా చుట్టూ మా విల్లా విల్లా మాది.
0: ఓకే,
2: విల్లా విల్లా చుట్టూ కూడా చెట్లు ఉంటే చెట్లకు కూడా ఏదైనా మందు గిందు కొడతా ఉంటారు.
0: ఓకే, పొలంలో ఫుల్ లెంగ్త్ వ్యవసాయం, ఇక్కడ ఇంట్లో మాత్రం సెమీ వ్యవసాయం చేస్తున్నారు అన్నమాట.
2: చిన్నగా అట్లా ఉంటాయి. ఇది మామూలుగా అయితే ఏం ఏం చేస్తామా, ఏది మామూలుగా ఏదో పని వర్షాకాలంలో ఏదో చేసుకొని తినడము చేయడము పెట్టడము వాళ్ళు ఎవరు చేసి పెట్టి తినడము ఉండడము అంతే
0: చక్కగా కదా హ్యాపీగా. అవునవును, నిజం నిజం, సూపర్ అండి.
2: శివకామి నేనే పరమం ఉంటావా
0: ఇప్పుడా
2: వద్దులే,
0: ఈసారి రెడీ పెట్టుకోండి, టక్కును మనం తీసేసుకుందాం. ఓకేనా, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అదన్నమాట సంగతి నిజమే కదా, యూనో వర్షాకాలంలో ముఖ్యంగా చెట్ల సంగతి అయితే మనం చాలా బాగా పట్టించుకోవాలి, ఎందుకంటే యూనో హీట్ ఉన్నప్పుడు మాత్రం కీటకాలు కానీ పురుగులు కానీ ఇవన్నీ చాలా తక్కువ వస్తూ ఉంటాయి, అండ్ వచ్చినా కూడా ఆ హీట్కి పెద్దగా నష్టం అయితే ఉండదు చెట్టుకి. కానీ యూనో వర్షాకాలంలో తేమ ఎక్కువ ఉంటుంది, నిమ్మ ఎక్కువ ఉంటుంది.

కాబట్టి మరి ఈ పురుగులకి అన్నిటికీ కూడా వైరస్ బ్యాక్టీరియా అన్నీ కూడా ఎక్కువ ప్రబలుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ జరగకుండా చక్కగా ఎప్పటికప్పుడు మందులు మనం చల్లుకుంటూ ఉండాలి అండ్ మరి మన రమణయ్య గారు అన్నట్టు కలుపులు కూడా చాలా జాగ్రత్తగా తీసేస్తూ ఉండాలి కదా ఆల్రైట్ సో ఫ్రెండ్స్ మరి మన ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం అంతకంటే మంచి పాట చూస్తుంది ఫ్రమ్ ద మూవీ పిల్ల నువ్వు లేని జీవితం నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో రెయిన్బో తో జీవితం రంగులమయం

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని.

0: చేస్తారు.
1: సూపర్ అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: స్టే ట్యూన్, స్టే బ్రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: ముకుందా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము మరి హలో రెయిన్బో కార్యక్రమంలో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మామూలుగా మనం యూనో వర్షాకాలంలో మీరు స్పెషల్గా ఏం చేస్తూ ఉంటారు అని నేను అడిగాను. మరి శ్రోతలు మెసేజెస్ కూడా పంపారు, అవి డెఫినెట్గా నేను చదువుతాను. అంతకంటే ముందు యూనో మరి ఎప్పుడూ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండాలని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు కూడా ఎలాంటి చీకు చింత లేకుండా, అంటే మనకు కావలసినవన్నీ మనకు అందుబాటులో ఉంటే డెఫినెట్గా ఏ అసౌకర్యం లేకుండా, ఏ అసహనం లేకుండా డెఫినెట్గా మనం ఉంటూ ఉంటాం. అలా మనం ముందుకి ఉండాలి అంటే కనుక మనం ముందు అవి ఎవరో ఒకరు తీసుకుని వస్తూ ఉండాలి మన దాకా కదా. అంటే వాటన్నిటి మన వరకు ఎవరో ఒకరు చేరవేస్తూ ఉండాలి. అలా చేరవేసేదే లాజిస్టిక్స్ అన్నమాట. అయితే వస్తువుల్ని ఒక చోట నుంచి మరో చోటకు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్కడ, అంటే ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో అక్కడ డెలివర్ చేయటం చాలా చాలా ముఖ్యం కదా. కన్ఫ్యూజన్ తెచ్చేసుకుని అంతా మిక్సింగ్ మిక్సింగ్ చేసేస్తే లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కడ ఏమి డెలివర్ చేయాలో అది చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా చేయాలి. ఈ వ్యవస్థ అనేది చాలా చాలా ముఖ్యం. ఎంత బాగుంటే మనకు కావలసినవన్నీ అంత సులువుగా మన వద్దకు వస్తాయి అండ్ మనకు కావలసినవి లభిస్తూ ఉంటాయి కదా. అందుకే ఈ రోజు ప్రపంచంలో మనకు కావాల్సినది ఏ మూల ఉన్నా కూడా మన దగ్గరకు, మనం కూర్చున్న దగ్గరకు తీసుకురాగలుగుతున్నాం. మరి ఈ వ్యవస్థ అంతానే లాజిస్టిక్స్ అనుకున్నాం కదా. ఈ వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో మనం ఈరోజు డెఫినెట్గా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి అండ్ వాళ్ళ ప్రాముఖ్యత గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మరి ఈరోజు లాజిస్టిక్స్ డే కాబట్టి కదా. అందులోనూ ఈ లాజిస్టిక్స్ అనేది ఏ వాతావరణంలో ఎలా ఉన్నా కానీ వర్షాకాలంలో చాలా బాగుండాలి, లేకపోతే కనుక డెఫినెట్గా మనందరికీ సమస్యలు వచ్చేస్తాయి. బికాస్ యూనో మరి వర్షాకాలంలో ఈ వర్షాల వల్ల చాలా చోట్ల యూనో బ్రిడ్జెస్ ఒక్కోసారి కొంచెం అటు ఇటు అయిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం, ఈ సప్లై చైన్ అంతా బ్రేక్ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నిటినీ కూడా ఎదుర్కొని లాజిస్టిక్స్ మొత్తం టీమ్ మెంబర్స్ అంతా ఎంతో కష్టపడి వస్తువులు మనందరి కోసం చేరవేస్తూ ఉంటారు కదా. నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మరి అతను ఒకడే చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వెంటనే ఉన్నాను 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9. అతను కూడా చిత్రరంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాము. అండ్ ఫ్రెండ్స్, మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. సో మరి వర్షాకాలంలో మీరు చేసే స్పెషల్ పనులేంటి అని నేను అడిగితే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు?
1: అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు రాధా.
0: రాధా గారు, చెప్పండి.
1: వర్షాకాలం స్పెషల్ గా చేసేదంటే రోజు ఒక రకం బజ్జీలు వేసుకొని తింటాం.
0: అబ్బా భలే ఉందండి. జనరల్ గా బజ్జీలు కాదు, రోజుకో రకం బజ్జీలు అన్నారు కదా, ఇది బాగుంది. ఓ నాలుగు చెప్పండి మచ్చకి, మన శ్రోతలందరూ వింటారు.
1: పకోడీ, మైసూర్ బజ్జీ, చల్ల పునుగులు, పెసరగారెలు, మిరపకాయ బజ్జీ,
0: బల్లపాకు
1: బజ్జీ,
0: అరటికాయ బజ్జీ, అట్టుపండు బజ్జీ,
1: ఆలూ బజ్జీ, ఆలూ బొండా,
0: అబ్బా
1: అట్లా వేసుకొని తింటాము. అలా కాదు కానీ బట్టలు బయట ఆరేయటం, మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకోవటం,
0: ఇది పెద్ద పని అబ్బా కదా.
1: కదా,
0: వర్షాకాలంలో పెద్ద తలనొప్పి అంటే అదే.
1: అవును
0: అవును,
1: చేయటం మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకోవటం,
0: లోపల ఉన్నవి బయట పెట్టడం, బయట ఉన్నవి లోపల పెట్టడం.
1: అలాగా అపార్ట్మెంట్ లో అయినా కూడా కుండీలలో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, మొక్క వామాకు అలాంటివి, మొక్కలు ఏమన్నా పాడైపోయినాయి అంటే తీసేసి కొత్తగా వేసుకోవటం.
0: డెఫినెట్ గా అందులోనూ ఆ కుండీలు, కుండీల కింద మనం ప్లేట్ పెడుతూ ఉంటాం కదా, ఆ ప్లేట్ లో వాటర్ కూడా తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు.
1: దోమలు వస్తాయి,
0: దోమలు వస్తే పాపం అందరూ క్లీన్ గానే ఉంచుకుంటారు, గానీ ఆ ప్లేట్ లో నీళ్ళు తీయటం మర్చిపోతూ ఉంటారు కదా, అన్నోయింగ్ అలా వెళ్ళిపోతూ
1: ఉంటుంది.
0: పని చూడటానికి సింపుల్ గా ఉంటుంది కానీ చాలా పెద్ద పని కదా. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారండి, మంచి బజ్జీ లిస్ట్ చెప్పారు, తినకుండానే భలే అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు కాల్ చేసినందుకు, థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి బాగుంది కదా, నిజంగా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రాధగారు గుర్తు చేసేదాకా టక్కును గుర్తు రాలేదు కదా. ఆల్రైట్, సో ఫ్రెండ్స్ నిజంగా యూనో వర్షాకాలంలో స్పెషల్ స్పెషల్ పనులు చేయటం అండ్ గుర్తు చేసుకోవడం భలే సరదాగా ఉంటుంది. అండ్ మరి మనతో ఇంకో షో సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకో.

0: Да. Hello?
1: चिरुनुबुला सन्नाजाजी गारी की अमारा प्यार भरा नमस्कार।
0: आपको भी हमारा नमस्कार मुरली जी।
1: एम चो
0: मजा
1: మజాగానే ఉండండి,
0: మా ఎప్పుడు కూడా చెప్పండి.
1: చెప్పాలంటే టాపిక్ తెలవాలి కదా।
0: ఓకే, ఈరోజు టాపిక్ అంటే ఏం లేదండి, వర్షాకాలంలో స్పెషల్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా, మీరేం చేస్తూ ఉంటారు?
1: స్పెషల్గా పనులా?
0: ఇప్పుడు రాధగారు ఇందాక ఏం చెప్పారంటే, జనరల్గా బజ్జీలు వేసుకుంటూ ఉంటాం కానీ వర్షాకాలంలో మాత్రం రకరకాల బజ్జీలు వేసుకుని తింటా ఉన్నారు. ఎంత బాగుందో వినటానికి. అలాగా అండ్ ఇంకొక రమేష్ గారు చెప్పడం ఏంటంటే, యూనో ఎందుకు నవ్వుతున్నారు
1: అది
0: అంటే, ఎలాగో తినలేం కాబట్టి వినటానికి భలే ఉందన్నమాట.
1: లేదండి, అట్లా కాదండి, వర్షాకాలంలో ఏదో పని చేస్తాను అని అంటే నేను తిండి కోసం అనుకోలేదు నేను।
0: రకరకాలు సి, మరి అది కాకుండా మొక్కలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మేము
1: అది
0: మాట్లాడుకున్నప్పుడు, యూనో
1: నేను
0: కింద
1: అది
0: ఉన్న
1: చెప్తా
0: ప్లేట్ ఖచ్చితంగా తీయాలి వాటర్ లో.
1: నేను అది చెప్తాం అనుకున్నాను,
0: అయిపోయింది అయిపోయింది.
1: నాటలేదు కాబట్టి విధానం వేసుకుంటే బాగుంటది కానీ మన
0: ఏ
1: కడుపులో మన
0: అన్నిట్లో కాదు,
1: విధానాలు వేస్తే
0: ఈ పని కూడా చాలా ఇంపార్టెంటే కదా, భోజనం పని.
1: అమ్మో చాలా ఇంపార్టెంట్, ఇక
0: మరి
1: లేకపోతే ఇంకా వేరేది ఏముండదు।
0: అది
1: అసలు
0: కూడా
1: ఫస్ట్ మనం
0: ఉంటుంది,
1: మన లోపల ఉన్న నారాయణుణ్ణి శాంతంగా ఉంచితేనే
0: మిగతా
1: మొత్తం
0: అన్ని
1: పని
0: ప్రశాంతంగా ఉంటాయి.
1: మా ప్రశాంతంగా సాగుతుంది,
0: మరి
1: జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది।
0: అది చెప్పండి, మీరేం చేస్తూ
1: అయితే
0: ఉంటారు?
1: అయితే ఎక్కడ నిన్న వర్షాకాలం అని చెప్పేస్తే మా ఆవిడ ఏం చేసేదంటే పొంటికూర బాగా పొంటికూర అది జ్యూస్ చేసి పెట్టింది అసలే।
0: ఓకే.
1: అయితే శనగలు పల్లీలు వేసుకొని కర్రీ వేసుకొని తిందాం పొంటికూరతో అని అనుకుంటే సడన్ గా నాకు ఏమనిపించింది అంటే పొంటికూర చికెన్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అడ్వైస్ ఇచ్చా, చేస్తే
0: కొత్త
1: చేసింది।
0: ప్రయోగమా, అంతకుముందు ఎప్పుడైనా చేశారా?
1: అంతకుముందు అంటే రాయలసీమ వాళ్ళు తింటారు అది రెగ్యులర్ గా,
0: ఓకే,
1: కాకపోతే ఏంటంటే మా ఇంట్లో మటుకు అది ఫస్ట్ టైం చేశాము,
0: ఫస్ట్ టైం. ఓకే,
1: సూపర్ గా అయిందండి।
0: ఓ నైస్ నైస్.
1: మామూలు కావలేదు, కిందోళ్ళు మీరోళ్ళు ఏం వాసన చాలా బాగుందండి అని చెప్పేసి అడిగింది।
0: అందరూ
1: అడిగిన
0: ఒక
1: తర్వాత
0: ఊపు ఊపేశారనమాట, అందరినీ, వాళ్ళు కూడా ఊగిపోయి
1: ఊపేసి
0: ఉంటారు.
1: ఊగిపోయి ఉంటారు నోట్లలో, పుంటికూర అంటే ఎలా అంటే మనకు ఇట్లా అనుకోకుండానే లావా లోపలికెళ్ళి
0: వచ్చేస్తుంది.
1: లావా పుడుతూ
0: ఎస్
1: వచ్చేస్తుంది
0: ఎస్
1: పుంటికూర, పుంటికూరకు అటువంటి ఒక శక్తి ఉంటుంది।
0: అది.
1: అయితే ఇంకోటి ఏంటంటే ఇక అది పని కిందికి రాదు కానీ కాకపోతే ఏంటంటే ఈ వర్షాకాలంలో నాకు అతి ముఖ్యమైనది ఏంటంటే నిలువెల్ల తడవడం,
0: ఓ డెఫినెట్ గా డెఫినెట్ గా.
1: ఎంత ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే నాది మా శ్రీమతిని మేము వర్షంలో తిరగడం అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పటికి కూడా వర్షం పడ్డదంటే టూ వీలర్ తీసుకుంటాం మంచిగా తడుస్తాం, ట్యాంక్ బండ్ చుట్టుముట్టు మంచిగా నిలువెల్ల తడుస్తాం ఇంటికి వస్తాం।
0: ఓహో నైస్ నైస్, మంచి మంచి పనులన్నీ చేస్తుంటారు మంచి ఎక్స్పీరియన్స్ కోసం కదా, సూపర్.
1: ఎక్స్పీరియన్స్ అనే కాకుండా
0: అవును,
1: ప్రతి కాలంలో ఎండాకాలంలో ఎండాలే, వర్షాకాలంలో తడవాలి, చలికాలంలో వణకాలే,
0: వనకాలి,
1: ఈ
0: అది
1: మూడు మాత్రం కంపల్సరీ చేస్తాను।
0: సూపర్ గా చెప్పారు
1: ఇంకోటి
0: అనుకోండి.
1: అప్పుడు అప్పుడప్పుడు మా శ్రీమతి ముంగట కూడా వణుకుతాను।
0: అది కామన్ ఏం లేండి, అది స్పెషల్ గా అది ఇదంటే అది 24 hours 365 days ఉంటుంది అంతే.
1: 365 దినాలు అయితే అనుకోనండి,
0: అదే అదే.
1: అప్పుడప్పుడు నేను వణికిస్తాను, అప్పుడప్పుడు నేను వణుకుతాను।
0: అది మీకు మీకు సంబంధించిన విషయం, అది మనకు సంబంధం ఏం లేదు. ఓకేనా,
1: అయితే ఓకేనండి, అయితే సరే
0: సూపర్ అండి,
1: సరే
0: థ్యాంక్ యూ సో మచ్ కాల్
1: అయితే
0: చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే కదా, యూనో ఫుడ్ అనేది ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, సీజన్కి తగ్గట్టుగా మనం తీసుకుంటూ ఉండాలి. అందులోనూ యూనో వర్షాకాలంలో ముఖ్యంగా, అఫ్కోర్స్ ఎప్పుడూ అవసరమే అనుకోండి, కానీ వర్షాకాలంలో మనకి డిసీజెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మంచి ఆకుకూరలు అంతా కూడా తీసుకుంటూ ఉండండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, దానివల్ల అందరూ స్ట్రాంగ్గా ఉంటాము, డిసీజెస్ రుగ్మతలు ఏవి మన దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ రాజా సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం, వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: Welcome back. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. అండ్ ఫ్రెండ్స్, మనము ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. అండ్ మరి వర్షాకాలంలో మీరు స్పెషల్గా చేసే పనుల గురించి సరదాగా మరి మాతో పాటు శ్రోతలందరితో షేర్ చేసుకోండి అంటే శ్రోత సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో.
4: హలో.
3: హలో అండి, ఎవరు?
4: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
3: కుమార్ గారు, ఎందుకండి అంతసేపు టైం తీసుకున్నారు గుంటూరు నుంచి అని?
4: అంటే నాకు కొంచెం మాట ప్రాబ్లం ఉందండి.
3: పర్వాలేదు, గుంటూరు కారం తింటూ ఉన్నాం కదా, ఆ మాత్రం ఉంటుంది రండి తడబాటు. అవునా?
4: ఓకే, వర్షాకాలంలో ఏం చేస్తామని అడిగారు కదా. వర్షాకాలంలో అయితే, హలో
3: చెప్పండి, వింటున్నాను వింటున్నాను చెప్పండి.
4: వర్షాకాలంలో అయితే అలా రెయిన్బో వింటూ రెయిని డాన్స్ చేయొచ్చండి.
3: ఆహా, బాగుంది బాగుంది.
4: రెయిన్బో వింటూ రెయిని డాన్స్ చేయొచ్చు అంటే, మనం పెద్ద పెద్ద రిసార్ట్స్ కి వెళ్ళి రెయిని డాన్స్ లో అవి స్టోమత్ ఉండదు కదండి.
3: అవును అవును.
4: అంటే నాకేంటంటే ఇప్పుడు రెయిని డాన్స్ ఎలా ఉంటుందో చూడాలనిపించింది.
3: ఓకే ఓకే. ఏ ఉండదండి, రెయిన్ పడుతూ ఉంటుంది, కింద డాన్స్ వేస్తూ ఉంటారు, అంతకుమించి ఏముండదు, మ్యూజిక్ వస్తుంటుందో పక్క నుంచి.
4: ఇంకోటి ఏమిటంటే,

0: కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ వర్షంలో కూడా చల్ల చల్లని ఐస్ క్రీమ్లు తింటుంటారు.
1: డిఫరెంట్ టేస్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళ ఇష్టం లేండి కదా.
0: అవును, చాలా మంది వేడికి తింటుంటే కొంతమంది చల్లకి తింటుంటారు.
1: అవునవును, నిజం నిజం
0: అలా వెరైటీ పనులు చేస్తుంటారండి.
1: కదా, నిజంగా. మీరు మాత్రం బాగా చెప్పారు. మీరు చెప్పేదానికి ఇంకొకటి యాడ్ చేస్తాను నేను. మీరు అదే
0: చెప్పండి.
1: రెయిన్బో వింటూ అన్నారు కదా, చక్కగా
0: అవును,
1: రెయిన్బో వింటూ రెయిన్బో చూస్తూ రెయిన్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది?
0: అంటే రెయిన్బో చూడటానికి టీవీలో వస్తుంది.
1: బయట
0: ఓకే,
1: బయట
0: మబ్బులో రెయిన్బో కదా.
1: అరవిల్లు, రెయిన్బో
0: ఓకే ఓకే, మబ్బులో మబ్బులో ఇంకా ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది అప్పుడు.
1: కదా. అవునవును,
0: వండర్ఫుల్ ఉంటుంది.
1: సూపర్ అండి, సూపర్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే కదా. యూనో ఇలాంటి యూనో స్పెషల్ స్పెషల్ అన్నీ కూడా వర్షాకాలంలోనే జరుగుతూ ఉంటాయి, అండ్ స్పెషల్ ఇన్సిడెంట్స్. చాలా మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది నిజంగా. యూనో మనం హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగానే ఉంటుంది కదా. ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి సూపర్ హిట్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ RX 100 నుంచి వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం. రంగుల మాయం సుఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష అండ్ మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో.

సో ఫ్రెండ్స్, మరి హలో రెయిన్బో కార్యక్రమంలో అఫ్కోర్స్ నేను చెప్పలేదు అనుకోండి, బట్ మన శ్రోతలు అందరికీ కూడా తెలుసు కాబట్టి మెసేజెస్ పంపించారనమాట టు ద నంబర్ 0402323484822కి. సో అయితే ఇద్దరు మెసేజ్ చేయటం జరిగింది. సుశ్రుత చేస్తూ ఉన్నారనమాట ఎస్ రావు నగర్ నుంచి. అయితే తన అంటూ ఉన్నారు, జనరల్గా అందరూ వంటకాలు చేస్తూ ఉంటారు ఏ సీజన్లో అయినా కానీ, అంటే మరి సీజనల్గా తింటూ ఉండాలి కాబట్టి యూనో ఎక్కువగా వేడి చేసేవి మనం సమ్మర్లో తినకూడదు, ఎక్కువగా చలవ చేసేది మనం వింటర్లో తినకూడదు. సో ఎలాంటి యూనో పర్టికులర్గా ఇదే తినాలి అదే తినకూడదు అని ఏమీ ఉండవు కాబట్టి అలాంటి వంటలు మేము ఎక్కువగా చేస్తూ ఉంటాము స్పెసిఫిక్గా మరి వర్షాకాలంలో అని చెప్తూ ఉన్నారు. కానీ ఏమేమి వంటలు అయితే స్పెసిఫై చేయలేదనుకోండి సుశ్రుత గారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం డెఫినెట్గా అడుగుదాం ఏమేమి వంటలు నేను మనం కూడా తెలుసుకోవాలి కదా. సో అయితే మరి ఇంకొకరు చేస్తూ ఉన్నారు, గణేష్ చేస్తూ ఉన్నారు భరత్ నగర్ నుంచి. అయితే చెప్తూ ఉన్నారు యూనో ఎప్పుడూ కూడా మనకు తెలుసు మన హైదరాబాద్లో వర్షం పడితే ఒక రేంజ్లో పడుతూ ఉంటుంది అండ్ ట్రాఫిక్ జామ్స్ అయితే జనరల్గా జరుగుతుంటాయి బికాస్ పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే ఆయన అంటూ ఉంటారు ఏ కాలంలో చేయించినా చేయించకపోయినా వెహికల్స్ సంగతి మాత్రం వర్షాకాలం చాలా పర్ఫెక్ట్గా మేము పట్టించుకుంటూ ఉంటాము, డెఫినెట్గా కండిషన్లో ఉందా లేదా అదే మాత్రం చూస్తూ ఉంటాం. అంటే మిగతా అప్పుడు చెయ్యరని కాదు, బట్ అప్పుడు మాత్రం చాలా చాలా పర్టికులర్గా చూస్తూ ఉంటామని చెప్తూ ఉన్నారన్నమాట. నిజమే కదా, యూనో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము అప్పుడు చేయిద్దాంలే ఇప్పుడు చేయిద్దాంలే అని, బట్ మరి ఆయన అన్నట్టు వర్షాకాలంలో కాస్త కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ వాటర్ లాగింగ్ ఎలాగో ఉంటుంది ఎక్కడికక్కడ, అందులోనూ మరి బండ్లు ఆగిపోతే కనుక యూనో బైక్ అయితేనే చాలా కష్టం, ఇంకా కార్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కండిషన్లో పెట్టుకోవాలని గుర్తు చేశారనమాట మనకి ఇంకొకసారి కదా. సూపర్. సో మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మసాలా నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రగలమయం.

0: FM Rainbow 101.9.
1: మసాలా మూవీ నుంచి సూపైత్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, చిన్న ప్రకటన మీ అందరి కోసం. మరి ఈరోజు జూన్ ఆఖరి ఆదివారం కాబట్టి మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది 8 గంటలకి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at...
1: ఆకాశవాణి సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ పునఃప్రసారం.
2: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కత్తాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది.

ఇన్ని డిఆర్డీఓ ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో

హైదరాబాదులో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది మిత్రులారా. ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే
2,00,000 రూపాయలు

రూపాయలదాక ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైన మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి 1,000,000 మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు

తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అనే నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా, అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే

ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద.

మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత

0: మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి మిత్రులారా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మన్ కీ బాత్ పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

FM Rainbow 101.9 మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన తెలంగాణలోకి. సో మరి నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను మన తెలంగాణకి సంబంధించి మరి విశేషాలు మీకు అందించడానికి.

సో ఫ్రెండ్స్, మరి తెలంగాణకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి అంటే సుపర్హిట్ సాంగ్తో స్టార్ట్ చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తుంది? ఫ్రమ్ ద మూవీ పవర్ నుంచి సూపర్హిట్ సాంగ్ మీ అందరి కోసం వెంటనే ఉన్నది. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

ರಾಣಿ, ಮೀರು ಮಾತ್ರ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతలు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 04023240852, మరొక నెంబర్
2: 23240856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ పవర్ లౌక్యం అండ్ నేనే రాజు నేని మంత్రి చిత్రాల నుంచి. సో ఫ్రెండ్స్, మనము నము తెలంగాణం సెగ్మెంట్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి మన తెలంగాణలో తెలంగాణకి సంబంధించి విశేషాలు మాట్లాడుకుంటాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే ఈరో మన చుట్టూ చాలామంది గొప్పవాళ్ళు డెఫినెట్గా ఎప్పుడూ ఉంటూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం చాలా ప్రత్యేకం. అలాంటి వాళ్లలో ఒకరే మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు గారు. డెఫినెట్గా ఫుల్ పేరు చదివితే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ పివి నరసింహారావు గారు అంటే మాత్రం డెఫినెట్గా అందరికీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటారు. మరి ఆయన ఒక న్యాయవాది, అంతేకాకుండా రచయిత కూడా అనమాట. మంచి మంచి రచనలు చేశారు అండ్ బహుభాషావేత్త అన్నమాట. సో అంతేకాకుండా మరి 9వ ప్రధానమంత్రిగా కూడా మరి పనిచేయటం జరిగింది ఆయన 1991 నుంచి 1996 వరకు. సో ఈ పదవిలో మరి బాధ్యతలను నిర్వహించిన వాళ్లలో మొదటి సౌత్ ఇండియన్ అని చెప్పుకోవచ్చు అనమాట పివి నరసింహారావు గారు. సో సౌత్ నుంచి చాలా తక్కువ మంది వెళ్లారు కదా, అయితే ఆయన మరి మొదటి సౌత్ ఇండియన్, అలాగే ఒకే ఒక్క తెలుగువారు కూడా అన్నమాట. సో మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కాస్త డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, కాబట్టి సమస్యల్లో ఉన్నప్పుడు ఎంతో మరి చాకచక్యంగా కఠినమైన అలాగే రిస్క్తో కూడుకున్న నిర్ణయాలను తీసుకొని పరిస్థితిని మొత్తం కూడా చక్కబెట్టేశారన్నమాట. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది, అఫ్కోర్స్ ఆయన టీం అందరికీ కూడా అనుకోండి. దీనికంటే ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా పనిచేయటం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం మరి 2024 భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన మరి బహుభాషావేత్త అని అనుకున్నాం కదా, ఎన్ని భాషలు తెలుసు అంటే బోలెడన్ని భాషలు తెలుసు అనమాట ఆయనకి. మరి భారతదేశంలో భాషలు అయితే కనుక హిందీ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం, తమిళ్, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, కన్నడ, మలయాళం, డెఫినెట్గా మరి మాతృభాష తెలుగు అయితే ఎలాగో వస్తుందనుకోండి. మరి ఇంతే కాకుండా ఫారెన్ భాషలు కూడా ఆయనకి చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, పర్షియన్, గ్రీక్ అండ్ లాటిన్. నిజంగా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరికైనా కానీ ఒక ట్రాన్స్లేటర్ అంటూ డెఫినెట్గా అవసరం ఉంటుంది, కానీ మరి మన పివి నరసింహారావు గారికి మాత్రం ఆయన పనిచేస్తున్న టైంలో మాత్రం ట్రాన్స్లేటర్ అస్సలు అవసరం ఉండేది కాదు. ఓన్లీ నామ్ కహక్ అక్కడ ఉండేవారు, కానీ డైరెక్ట్గా అవతల వాళ్ళు మాట్లాడే భాష 100% ఆయనకు అర్థమైపోయేది అండ్ రిప్లై జవాబు కూడా అదే భాషలో ఇచ్చేవారంట. డెఫినెట్గా అందరూ స్టన్ అయిపోయేవారు. నిజంగా మరి ఒక సౌత్ ఇండియన్ అవ్వటం అండ్ తెలుగు వారు అవ్వటం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం కదా. ఈరోజు మరి పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి విశేషాలు మనం మాట్లాడుకున్నాం. సో మరి శ్రీమంతుడి చిత్రం నుంచి పాట సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

गाने के सफर में तू अकेला ही नहीं है, हम भी तेरे हम सफर है।